ಮಂಗಳಂ ಗುರು ಮಾತ ಸಮಸ್ತ ಜಗತಾಂ.

శేషాద్రిశేఖరవిభూతవసుప్రభాతం ఉన్నీయనేత్రయుగముత్తమపం

తంత్రీ ప్రకర్షమ దురస్వ నయాది పంచ గాయత్యనంత చరితం నవనారదోపి భాషా సమగ్రమ సకృత్క రచారమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీకమ కరందర రసానువిరి

శ్రీమన్నరక్షితాంగ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాసవ జనార్దన చక్రపాణి శ్రీమత్సచింహ శరణాగతపారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కందర పదర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంగురు పదకుమల దృష్టే కళ్యాణ నిర్మల గుణ

సుఖం సుహృదం సుఖటం స్వర్జం చ సుఖాయ మమో.

స్వామి సుశీల సులభాశ్రీవేంకటేశరణం ప్రపద్యే ఆనుపురార్పిత సుజాత సుగంధి పుష్ప

శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే విష్ణోపదేవనమయిచుచుదితప్రశంసౌ యోమద్భవభూతైః భోగ్యతయాప్యుపాతౌ భూయస్తదేకితభవాయితలప్రతిష్టౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశకాధినాత్వయైవ యోగదర్శితౌ స్వచరణౌ శరణం రజేతి భూయోపి మక్షమిహతౌ కరదర్శితౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాయ భడేవికటాటదీషు శ్రీవేంకటాద్రిశిఖరేశిరతిశ్రుతీనాం చిత్తేత్యనన్యమనసామభావితౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే అమ్లానృష్యదవనీతలకీలపుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాఖిలమనోనయనోత్తరయితో శ్రీవేంకటేశశరణౌ శరణం ప్రపద్యే ప్రాయస్తపన్నజనతాప్రథమావగాహ్యౌ మాతుస్తనాదిపశిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే శ్రీవేంకటేశశరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరైః సతతసేవ్యపదాంబుజేన సంసారతారకదయాకృదృగంచలేన సౌమ్యోపయంతృమునినామపదర్శితౌ తే శ్రీవేంకటేశశరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరైః సతతసేవ్యపదాంబుజేన సంసారతారకదయాకృదృగంచలేన సౌమ్యోపయంతృమునినామపదర్శితౌ తే శ్రీవేంకటేశశరణౌ శరణం

0: FM 90.4.
1: మీరు నాకు నమస్కారం చేయడం కన్నా నేను మీకు ఉపయుక్తమైన ఒక విషయాన్ని చెప్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనుష్ఠానాన్ని పెంచుకోవడానికి పెద్దలు దీన్ని మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయంగా చెప్తారు. ప్రారంభం ఎక్కడ ఎలా ఉంటుందంటే పూజ చేస్తున్నామా లేదా అక్కడ ప్రారంభం అవుతుంది. ఏదో కాసేపు రోజు పూజ. పూజ చేసినప్పుడే ఈశ్వరుని యందు మనస్సు, ఆ తర్వాత మళ్ళీ పూజకు వచ్చినప్పుడే ఈశ్వరుడు యందు మనస్సు అని మీరు పెట్టుకున్నారనుకోండి, చాలా తక్కువ కాలం మాత్రమే మీరు ఈశ్వర సేవ చేయగలరు. ఎంతసేపు ఉండగలరు పూజామందిరంలో? మహా అయితే గంట ఉంటారు, ఇంకా కాకపోతే 2 గంటలు ఉంటారు. ప్రతిరోజు 2 గంటలు మీరు ఉండడం సాధ్యం కాదు కూడా. మీరు రోజుకి 2 గంటలు పూజామందిరంలో కూర్చుంటే మీరు కూర్చోనిది ఎంతసేపు? 22 గంటలు. 22 గంటలు పూజామందిరంలో కూర్చోకపోతే, 2 గంటలే కూర్చుంటే మీకు ఈశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయంలో చాలా భాగం ఈశ్వర సేవ చెయ్యకుండానే పోతోందా లేదా? అనుష్ఠాన ప్రక్రియని, ఈశ్వరుడితో తాదాత్మ్యతని పెంచుకోవడానికి పెద్దలు ఇలా ప్రారంభం చేసుకోమని చెప్తారు. మీరు పూజామందిరంలో ఏది చేస్తున్నారో, ఏది చూస్తున్నారో దాని కొనసాగింపు నేర్చుకోవాలి. ఆ కొనసాగింపు వచ్చిందనుకోండి మీ పూజ అలా నడుస్తూనే ఉంటుంది. తప్ప ఒక్క పూజామందిరంలో పూజ చేసి బయటకు వచ్చిన తర్వాత పూజ అయిపోవడం ఏమి ఉండదు. మీరు దేన్ని పరిశీలన చేసినా ఈశ్వర దృష్టితో చూడగలిగినటువంటి నైపుణ్యం రావాలి. స్తోత్రాలు కానీ, వ్యాఖ్యానాలు కానీ, పురాణాలు కానీ, కావ్యాలు కానీ అందుకే వచ్చాయి. మీరు శ్రీరామాయణంలో చూడండి, రాముడి దృష్టికోణం ఒకలా ఉంటుంది, రావణుడి దృష్టికోణం ఒకలా ఉంటుంది. రావణుడి దృష్టికోణంలో అన్నీ తన చేత భోగింపబడవలసినవి, రాముడి దృష్టికోణంలో అన్నీ ఈశ్వర విభూతులు. ఆయన అన్నింటినీ ఈశ్వరుడి యొక్క విభూతిగా గౌరవిస్తాడు. అందుకే ఆయనకి మేఘాన్ని చూస్తే సంతోషం, వర్షాన్ని చూస్తే సంతోషం, నెమలిని చూస్తే సంతోషం. ఎక్కడ ఏది చూసినా ఈశ్వరుడు అనేటటువంటి ఒక పెద్ద పెయింటర్ వేసినటువంటి చిత్రాలని చూస్తుంటాడు ఆయన. ఎప్పుడు ఒక మ్యూజియంలోకి వెళ్ళి దీనికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగుంది అని చూడడం అలవాటు పడిన వాడి దృష్టికోణంలో ఎలా ఉంటుందో అలా మీరు బయటికి వచ్చినప్పుడు ప్రకృతిని పరిశీలించడంలో మీరు ఇదంతా ఈశ్వరుని చేత సృష్టింపబడింది, ఇదంతా ఈశ్వర విభూతి అని చూడడం మీకు అలవాటైందనుకోండి, మీరు చూస్తున్నదంతా ప్రసాదమే. మీరు వినేటప్పుడు ఈశ్వరానుగ్రహంగా వినని నేర్చుకున్నారనుకోండి, అప్పుడు వినకూడనివి వినకూడదు, వినకూడనివి వినకుండా వినవలసిన వాటిని విని వాటి యందు మీరు ఉత్సాహాన్ని పెంచుకున్నారనుకోండి, కొనసాగింపు ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికే పాత్రమవుతుంది. ప్రయత్నపూర్వకంగా మీరు కొంతసేపు క్షేత్రాల గురించి మాట్లాడుతుండడం, ఇంట్లో మహాపురుషుల గురించి మాట్లాడుతుండడం, మంచి మంచి గ్రంథాలు చదువుకుని అందులో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతుండడం, వాటిని స్మరణ చేస్తుండడం మీకు అలవాటైందనుకోండి, కొనసాగింపు. ఇది చిట్ట చివరికి ఏమవుతుందంటే నిద్రా సమాధి స్థితి. శంకర భగవత్పాదులు చిట్ట చివరికి వెళ్ళి ఇదే

ప్రతిపాదన చేస్తారు. సంచార పదయూ తిరిగినదంతా ప్రదక్షిణం ఎలా అవుతుందండి? ఒక్కనాటికి అవ్వదు. నేను గుళ్ళో తిరగకుండా సినిమా హాల్ చుట్టూ తిరిగితే ప్రదక్షిణం అవుతుందా? అవ్వదు. అవుతుంది. ఎప్పుడవుతుందో తెలుసా? సంచార పదయూ ఈ కాళ్ళు కదలడానికి శక్తిగా ఉన్నది పరాశక్తి అని మీరు ఆలోచించారనుకోండి, కాలు కదిలితే కదలికలో పరాశక్తి స్వరూపానికి మీరు నమస్కారం చేయగలిగితే మీ కదలికలన్నీ ప్రదక్షిణమే. మీరు మాట్లాడితే మాట పరాశక్తి అనుగ్రహం, అందుకని మాట్లాడుతున్నాను అని మీరు మాట్లాడే మాటలన్నీ ఆవిడికి అంకితం చేస్తున్నారనుకోండి, మీరు ఒక 2 గంటల ప్రసంగం చేసినప్పుడు మీ నోటి వెంట ఒక్క పొరపాటు మాట దొర్లితే దానికి మీరు పరాశక్తికి జవాబుదారి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు కుపితులైపోతారు. ఒక్క పొరపాటు మాట దొర్లిపోయింది అనుకోండి నోటి వెంట, మీరు వెంటనే వెళ్ళి ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పుకుంటారు. ఈశ్వరా, ఇవాళ ఆమె నోటి వెంట ఎలా దొర్లింది? ఒక పొరపాటు మాట దొర్లిందని. మీకు ఎప్పుడు నా నోటి వెంట పొరపాటు మాట దొరలకూడదు అని మీరు ఒక శపథం చేసుకున్నారనుకోండి, నోటి వెంట అశ్లీలమైనటువంటి మాటలు రావడం తగ్గిపోతుంది. కొనసాగింపు అన్న మాటకు అర్థం అదే. నేను మీతో ఇత పూర్వం ఒకసారి ప్రసంగంలో మనవి చేశా, ఎప్పుడూ ఈశ్వరుడి దగ్గరికి అడితే 2 చెప్పమని చెప్తారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సకృచ్ఛేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఎప్పుడూ 7 కొండలు వెళ్ళిపోయి, ఎప్పుడూ తిరుమల వెళ్ళిపోయి, ఎప్పుడూ ఆనంద నిలయంలో మనమే కూర్చుందామంటే కుదురుతుందా? ఆనంద నిలయాన్ని నీతో తెచ్చేసుకోవాలి నువ్వు. ఆనంద నిలయానికి నువ్వు వెళ్ళడం కాదు, నీలో ఆనంద నిలయం ఉండాలి. అప్పుడు నువ్వు ఆనందమును పొందుతావు. అది లేకపోతే మీరు ఎంతకాలం వెడతారు ఆనంద నిలయానికి? అలా అస్తమానం వెళ్ళడం కుదరదు, మీరు ఆనంద నిలయంలో ఉండడం కుదరదు. మీరు ఆనంద నిలయం కావాలి. మీరు ఆనంద నిలయం అయితే మీలో వెంకటేశ్వర ప్రభువు వేయించేస్తాడు. అప్పుడు మీరు ప్రతి క్షణం ఈశ్వర సేవ చేస్తారు. అటువంటి స్థితిని నాకు ఇయ్యి. 2వది ఏది అడుగుతారు? దీనికి ఏది వైక్లభ్యం వస్తోందో, అంటే అలా కాకుండా బ్రతికేటటువంటి బ్రతుకేతుందో, అది నిరుపయోగం అయిపోతోంది. కాబట్టి అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. ఈశ్వరుడి దగ్గర చెప్పేటప్పుడు ఈ తప్పు క్షమించు అని చెప్పకూడదు. నీకది తప్పని తెలిసింది, నీది తప్పో కాదో చెప్పవలసింది నువ్వు కాదు, పెద్దలు చెప్పాలి. ఎంత సంస్కారమో అబ్బితే ఒక్కటి తప్పును ఒప్పుకుంటావు. నీది తప్పు అని చెప్పగలిగిన ప్రజ్ఞ పెద్దలకొక్కరికే ఉంటుంది. నీ నడవడిని పరిశీలించి చెప్పగలరు వాళ్ళు. నీ తప్పు అని నువ్వు చెప్పలేవు, నీకు తెలియదు, ఒప్పు అనుకుని చేస్తున్నావు. కానీ తప్పేది నువ్వు చేస్తున్నది? కానీ ఎప్పటికీ తెలుస్తుంది? పెద్దల వలన తెలుస్తుంది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ తప్పు క్షమించేంటి అంటే మిగిలినవన్నీ ఒప్పులు చేశావా? ఒప్పులు చేశానడానికి శాస్త్ర ప్రమాణం తెలుసా? తెలియదు. కాబట్టి అజ్ఞానినాన్ మయా దోషాన్ అశేషాన్ ఇన్ని చేశానో ఈశ్వరా లెక్కలేదు. కానీ నీ గొప్పతనం ఏమిటి? అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించి నేను ఇలా చేతులు కలిపితే నన్ను మన్నించి నీవాడిగా స్వీకరించడానికి నువ్వున్నావు. ఇన్నాళ్లకి నాకు అది తెలిసింది. మళ్ళీ నా వలన తప్పులు జరగకుండా నన్ను రక్షించే బాధ్యత నీ యందు న్యాసం చేస్తున్నాను అని త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. నేను మీతో ఎప్పుడూ ఒక్క సలహా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే మీరు దీనికి ప్రతిస్పందించద్దు. ఇది కోటేశ్వరరావు గారు చెప్పింది పాటించడమా అని అనుకోవద్దు. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు బాగా విచారణ చెయ్యండి మాటని. నేను చెప్పిన ఈ వాక్యాన్ని మీరు మనసులో బాగా విచారణ చేయండి. తర్వాత ఈశ్వరుణ్ణి మీరు ఏదైనా అడగడం కన్నా నా జీవితాన్ని నువ్వు నిర్వహించు అని అడగండి. ఆయన్ని నిర్వహించమని మీరు అడగండి అంతే. అంటే ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఏదో కార్యం చెయ్యాలి, ఇక్కడ అన్నీ ఆయనే చేసుకుంటారా? చేసుకోరు. నిర్వహించమని ఎవరికో ఇస్తారు, వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు, దాని వలన ఆయన ఆశయం నెరవేరుతుంది. అలాగే మీరు ఈశ్వరుణ్ణి నిర్వహించమని త్రికరణ శుద్ధిగా అడగండి. ప్రతిరోజు అడిగేది ఏమి అడుగుతారంటే, దీన్ని లోపలున్న దాన్ని నువ్వు నిర్వహణ చెయ్యి, ఇది నీది కాబట్టి నువ్వు నిర్వహించు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీ తిరుమ తిరుమ. మీరు అలా అడిగినటువంటి ఉత్తర క్షణంలో నిర్వహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి.

స్వార్థం లేకుండా తనకిది కావాలి అన్న కోరిక లేనివాడు లొంగేది ఒకే ఒక్క దానికి లొంగిపోతాడు. దేనికో తెలుసా అండి, మహాత్ముల స్థితి ఈశ్వరుడి స్థితి ఒక్కలాగే ఉంటుంది. మీరు వినయంతో మీరు మమ్మల్ని ఉద్ధరించాలి అని ఒక్క మాట అన్నారనుకోండి, అది నా కర్తవ్యం. నేను చేయకపోతే ఇక నేను ఇలా అనిపించుకున్న వాణ్ణి ఉద్ధరించకపోతే నేను ఎందుకు అని వెంటనే దిగిపోతాడు ఆయన. ఆయన దిగుతాడు దేనికంటే మిమ్మల్ని ఎత్తడానికి. నూతిలో ఒకడు పడ్డాడు అనుకోండి, నూతి గట్టు మీద ఒకడు ఉన్నాడు, నూతిలో ఉన్నవాడు అయ్యా నూతిలో పడిపోయాను రక్షించండి రక్షించండి అన్నాడు, నేను కూడా వంగడం ఏమిటన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన కిందవాడు పైకి వస్తాడా? పైవాడు వంగుతాడు కిందవాడిని పైకి లాగడానికి, పైవాడు వంగడం కిందవాడిని ఎత్తడానికి. ఎందుకు ఎత్తుతాడంటే నేను నూతిలో పడ్డాను, మీరు తప్ప నాకు శరణ్యం లేదు, అయ్యా మీరు నన్ను లాగండి అంటే ఆయన పైవాడు వంగుతాడు. మహాత్ములు కానీ ఈశ్వరుడు కానీ ఆ ఒక్క మాటకే లొంగుతారు. మీరు సమస్త శాస్త్రముల యొక్క ప్రతిపాదన, అన్ని కావ్యముల యొక్క ప్రతిపాదన అది. మీరు ఏం చెప్పవలసి ఉంటుందంటే మిమ్మల్ని మీరు నిర్వహించుకున్నంత కాలం ద్వందాల్లోనే ఉంటారు. మీ నిర్వహణ ఈశ్వరుడికి అప్పజెప్పగానే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి, ఒక్కటే కారణం, ఆయనకి తెలుసు అన్నారు అనుకోండి. మీరు మా నాన్నగారికి తెలుసు, ఆయనకు ఉంటారు, మా అమ్మాయి బెంగళూరు వెళ్ళాలి, నాన్నగారండి నేను బెంగళూరు వెళ్ళాలి అంతే, అదొకటే చెప్తుంది. అది బస్సులో వెళ్ళాలా రైల్లో వెళ్ళాలా తత్కాల్ టికెట్ తీయాలా ఇవేమీ లేకపోతే ఏ మా మోహన్ రావు గారినో పట్టుకుని విమానం టికెట్ తీయాలా, దాన్ని ఎలా పంపించాలి, ఎక్కడెవరు రిసీవ్ చేసుకోవాలి, ఆ ఫోన్ నాకు ఎలా రావాలి, ఇవన్నీ ఎవరిది బాధ్యత, ఈ కర్తవ్యం అంతా నాది. అదేమంటుంది, నాన్నగారు నన్ను బెంగళూరు పంపించాలండి నేను మా ఆయన దగ్గరికి వెడతానంటు. నన్ను నమ్మి ఆ మాట అన్న తర్వాత మిగిలిందంతా అది క్షేమంగా భర్తని చేరిపోయింది అనేంత వరకు నిర్వహణ ఎవరిది, నాది. ఒక్క మాట నా కూతురంటే నేనంత కట్టుబడితే సర్వలోక శరణ్యుడు పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం, ఆయన సర్వలోకములకు పతి, అటువంటి వాడు ఎందుకు నిర్వహించడని మీరు అనుకుంటున్నారు? ఆయన నిర్వహించి తీరుతాడు, ఆయన ప్రతిజ్ఞ అది. నన్ను ఎవడైనా అలా ఆశ్రయిస్తే నేను సిద్ధంగా ఉన్నాను నిర్వహించడానికి, నాకు నేనున్నాను నా ప్రయత్నం నేను చేసుకుంటాను నేను చూసుకుంటానులే అన్నవాడిని నేను ఎడితే చావతల బాగుంటాను నన్ను. అందుకని నేను వాడి జోలికి వెళ్ళటం లేదురా, వాడు నన్ను అడిగితే నేను వాడి వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నాడు. కాబట్టి మీరు ఆ ఒక్క విషయాన్ని బాగా అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. అంటే నేనేదో ఆ స్థాయిని పొందినవాడిని, మీకు అది లేదు అందుకని నేను మీకు సలహా చెప్తున్నాను అనుకోకండి. కష్టం ఎవరికి బాగా తెలుస్తుందండి, అనుభవించేవాడికే తెలుస్తుంది. అన్నం లేనివాడికి ఆకలి తెలుస్తుంది, నిద్ర లేనివాడికి జాగరణ బాధ తెలుస్తుంది. బాగా స్వార్థంతో అహంకారంతో బతుకుతున్నవాడిని కాబట్టి అందులో కష్టం నాకు బాగా తెలుస్తుంది, అందుకని మీకు బాగా చెప్పగలను. తప్ప మీకన్నా గొప్పవాడిని అయితే ఈ విషయం నాకు ఎలా తెలుస్తుంది, అజ్ఞానినామయా దోషాన్న శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని చెప్పాలని. ఏ భక్తుడి చరిత్ర చూసినా మీరు ఆ కోణంలోనే చూడండి. అందుకే హనుమ లక్ష్మణుడి శరీరాన్ని కదుపుతారు, రావణుడు కదపలేడు. మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే మీకు అది ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. నా మాట నమ్మండి, మీకు చెప్తున్నాను, ఈశ్వరుణ్ణి కదపగలదు మీ భక్తి. మీరు ఇది రికార్డ్ చేయకండి అయ్యా, ఇప్పుడు నేను చెప్పేది ఇది రికార్డ్ చేయకండి, ఎందుకంటే నాకు ఈ ప్రచారం భయం ఎక్కువ. అంటే ఇది ఈయన పెద్ద ఉపాసకుడానికి నా చుట్టూ తిరిగితే నాకు లేనిపోని ఇబ్బంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, నేను ఎప్పుడూ చెప్పను కానీ హరిప్రసాద్ గారు చెప్పారు కాబట్టి ఇవాళ చెప్పేస్తున్నాను. నేను ఒకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళా. ఎన్నాళ్ళు పుస్తకం పెట్టుకు చెప్తావు, పుస్తకం లేకుండా సుందరకాండ చెప్పవా జీవితంలో, పుస్తకం తీసేసేయంతే ప్రారంభం చేయి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలుపెట్టాను ఒకప్పుడు చిత్తూరులో. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది, ఒక 3 రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది. అంతకుముందు ఆ కళ్యాణ మంటపానికి సంబంధించిన స్టోర్ రూమ్లో మెటీరియల్ అంతా తీసుకొచ్చి దానికి కావలసిన అందులో పెట్టి తాళం వేసేసారు. వేసేసి ఆ నిర్వాహకులు ఎవరో తాళం చేయి పట్టుకు తిరుగుతున్నారు. ఆ రోజు ఉదయం నేను సుందరకాండ ప్రారంభం చేసినటువంటి 2వ రోజు ఉదయం వేళ చెప్పేవాడిని సుందరకాండ. అప్పుడు యజ్ఞ ప్రారంభం అవుతోంది, స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావాలన్నారు. నేను నాకు ఎక్కడ సుందరకాండ చెప్తున్నానో అక్కడే మేడ మీద ఒక గది ఇచ్చారు నాతో పాటు. ఇప్పుడు వారు లేరు, శరీరం విడిచిపెట్టారు, కృష్ణప్రసాద్ గారని ఆయన ఆయన భార్య

గొప్ప భగవద్భక్తులు. వారి దంపతులు మేమిద్దరం ఆ గదిలో ఉన్నాం. చాలా పెద్ద గది, అందులో ఉన్నాం. నేను సంధ్యావందనం చేసుకుని వేళ దాటిపోయిందని చెప్పి ఉపన్యాసానికి పొద్దున్నే వెళ్ళిపోదామని అక్కడే ఉంచి అర్ఘ్యం ఇచ్చిన పాత్ర విని ఉపన్యాసానికి వెళ్ళిపోయా. దానికి ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ ఎటువంటి కిటికీ అంటే అద్దాలు బాత్రూమ్స్ ఉండేటటువంటి స్టైల్లో ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ. అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు. అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు. నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం. చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో 3 రోజుల క్రితం వేసేసిన తాళం, ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది గది ముందు. 3 రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది. అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు, అది అలాగే వింటోంది. అతను తలుపులు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు. మీరు చెప్తే నమ్మరు, అది ఎంత కోతో తెలుసా అండి? అటువంటి కోతిని నేను కూడా చూడలేదు. నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో. ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభం అంతిత్తు కోతి. అది కళ్ళు తెరిచి చూసింది, ఆ తలుపు తీసిన అతన్ని, సభని చూసింది. అదేమి భయపడకుండా తిన్నగా నడిచి అక్కడున్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వీధికి దగ్గరికి వచ్చింది. నేను వచ్చినవాడు ఈశ్వరుడు, ఆయన కథ నేను చెప్తున్నాను, త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్తున్నాను. నేను ఏ స్వార్థంతో చెప్పట్లేదు. నాకెందుకు భయం ఆయన కథ చెప్పేటప్పుడు అని నేను చెప్పుకుంటున్నాను. ఆ కోతి వచ్చి కూర్చుంది అలాగ. కూర్చుని కాసేపు ఒక్క 2-3 నిమిషాలు అలా వింది. విని అందరి మధ్యలోంచి గంభీరంగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలి. వచ్చి తీరుతారు హనుమ. ఇవాళ కూడా ఆయన అరిగో వారి రూపంలో వచ్చారు.

నా మీద ఏమైనా క్రోధం కలిగిందేమో, ఏమిటి కర్రలు పట్టుకొని వస్తున్నారు అనుకున్నాను. సరే, నా మీద ఎలా పడుతుంది కర్ర? నేను రామకథ చెప్తుండగా నాకు రాముని యొక్క రక్ష, హనుమ యొక్క రక్ష ఉంది, అయినా నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, నేను ఎవరిని ఏమీ అనలేదు, నన్ను ఎందుకు కొడతారు అని నేను అంతే పారవస్యంతో సుందరకాండ చెప్పాను. ఆ తర్వాత వీళ్ళు నా వెనక్కి వెళ్ళారు కర్రలు పట్టుకుని. నేను మర్చిపోయాను ఆ విషయం, ఎందుకు వెళ్ళారు అన్నది నాకు తెలియలేదు. నా ఉపన్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వేదిక దిగి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు వియ్యం కూడా అయ్యాడు ఆయన. నిన్నటి వరకు ఉన్నారు ఇక్కడ కాపవరం ప్రెసిడెంట్ గారు. ఆయన నాతో ఒక మాట చెప్పారు, మీరు కథ చెప్తున్నప్పుడు ఒక పెద్ద నల్ల త్రాసు ఎక్కడి నుంచో వచ్చి వేదిక మీదకి ఎక్కేసిందండి, ఎక్కేసి అది మీ వెనకాతలకు వచ్చింది, మిమ్మల్ని కరుస్తుందేమో అని భయపడి కొడదామని కర్రలు పట్టుకుని వెళ్ళారు మా వాళ్ళు. పాము అందామంటే మీరు పారవశ్యంలో ఉన్నారు, అనద్దు అందామంటే ఆ పాము తిరుగుతోంది అక్కడ, ఏం చెయ్యాలని దగ్గరికి వెళ్ళారు కానీ ఆ పాము ఇక కనపడలేదు, వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను కుండలిని స్వరూపం సీతమ్మ తల్లి ఆ రూపంలో వచ్చి ఒకసారి వేదికని పవిత్రం చేసి వెళ్ళింది అనుకున్నాను. ఉత్తర క్షణం ఒక నిరుపేద రైతు సుందరకాండ విని, నేను ఇన్నాళ్ళు మేము ఈ స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్స్లు అవి చేశాం, గురువుగారు కూర్చుని సుందరకాండ చెప్పించోట నేను ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తానన్నాడు. అతను నిర్ధనుడు, ఎలా చేస్తాడు ఇతను హనుమత్ ప్రతిష్ట అని అనుకున్నారు. కానీ శ్రీరామచంద్రమూర్తి అతనికి అలా అనుగ్రహించాడు చాలా ఆశ్చర్యకరంగా. అతను పెద్ద హనుమత్ విగ్రహాన్ని ప్రతిష్ట చేశాడు. ఇప్పటికీ నేను ఎప్పుడన్నా మా వియ్యాల వారి ఊరు పెడితే ఆ స్టేజ్ పక్కన ఉన్న హనుమని చూసుకుని మురిసిపోతుంటాను. కాబట్టి నన్ను నమ్మండి, నేను ఎప్పుడు చెప్పను వ్యక్తిగత అనుభవాలు. కానీ ఇవాళ ఎందుకు చెప్పానంటే, ఎలాగో హరిప్రసాద్ గారు ఒకటి చెప్పారు కదా అని ఒకటి నేను చెప్పాను. ఈశ్వరుణ్ణి మీరు నమ్మితే ఈశ్వరుడు మీతో ఉంటాడు, ఖచ్చితంగా మీ కైంకర్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. నా జీవితంలో నేను ఎన్నో మార్లటువంటి అనుభవాన్ని చవి చూశాను. కానీ నేను ఎంత అల్పుండంటే ఇంతగా ఈశ్వరానుగ్రహాన్ని అనుభవించిన మళ్ళీ జారిపోతుంటాను నా అంతవాణ్ణి నేను అంటుంటాను. కాబట్టి అందుకని స్వానుభవమున చెప్పు చవటలారా అని ఒక సామెత. కాబట్టి నా స్వానుభవంతో చెప్తున్న చవటని నేను, ఈశ్వరుణ్ణి నమ్మండి మీరు చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా నాకు అవకాశం కలిగినప్పుడు, ఇప్పుడు అప్పుడు అనకండి, అది ఏడాది అవ్వచ్చు ఎప్పుడైనా పట్టచ్చు, కానీ తప్పకుండా వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి నాకు సాధ్యం అలా అవకాశం కుదిరితే నేను ఇత పూర్వం ఎక్కడా చెయ్యనటువంటి ఒక గొప్ప అపురూపమైనటువంటి కార్యక్రమం ఒకటి మీ కొరకు చేస్తాను. ఇవాళ శివానందలహరిలో ఒక శ్లోకం చెప్పి పక్కన సౌందర్యలహరిలోంచి ఒక శ్లోకం చెప్తాను. ఇటు శివస్వరూపాన్ని అటు అమ్మవారి స్వరూపాన్ని చెప్తుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆ దాంపత్యం. రెండూ శంకరాచార్య కృతం, శంకరుల పీఠం కాబట్టి ఒక శివానందలహరి శ్లోకం ఒక సౌందర్యలహరి శ్లోకం చెప్తుంటే మీరు ఎంత దివ్యత్వాన్ని ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రక్ష మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఇవాళ రేపు అని అడగండి, ఆరు నెలలు కూడా అడద్దు, ఏడాది తర్వాతే రావచ్చు నేను బహుశా. అలా వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు ఆ కార్యక్రమాన్ని చేస్తాను. ఏమో ఈశ్వర శాసనం అనుకోండి, వచ్చే వారమే రావచ్చు. కాబట్టి మీరు అది ఈ కాలమునందు అని సంకల్పం చేయదు, ఏ కాలమునందు ఈశ్వర సంకల్పానికి విడిచిపెట్టండి, అప్పుడు నేను దాన్ని అవుదల దాల్చి వస్తాను, వచ్చి చేస్తాను ఆ కార్యం ఏమండి. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు క్యూలో వచ్చి నాకు నమస్కారం చేశారనుకోండి, ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, ఆ ఇబ్బందిని మనం పరిహరించవలసి ఉంటుంది. ఏమిటంటే, వీడు నమస్కారమునకు యోగ్యుడు కాడు అని ఎవరికి, నాకన్నా పరమభక్తులు సభలో ఉండొచ్చు, నాకన్నా విద్వాంసులు ఉండొచ్చు, కానీ మీరు ఒక లైన్లో పంపిస్తే ఏమవుతుందో తెలుసా అండి, హీ విల్ బి ఫోర్స్డ్, ఆయన కూడా లైన్లో లేచి రావాల్సిందే, వచ్చి ఆయన నాకు నమస్కారం చేయాల్సి ఉంటుంది. అలా వద్దు, మీలో ఎవరైనా నేను నిజంగా మీ చేత నమస్కారం పొందడానికి యోగ్యుణ్ణి అని మీకు అనిపిస్తే మీరు చక్కగా ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి ఒక్క నమస్కారం ఇలా చేయి. అప్పుడు నాకన్నా అధికుల యొక్క నమస్కారాన్ని నేను డిమాండ్ చేయక్కర్లేదు. మీలో ఎవరికైనా నాకు నమస్కారం చేయడానికి నేను యోగ్యుణ్ణి అనిపిస్తే అక్కడి నుంచి లేనండి. మీ అలా చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు నా పాదాలకి తల తాటించి నమస్కరించినట్టు వాళ్ళందరికీ నా ఆశీర్వచనం ఇక్కడి నుంచే ఇస్తున్నాను. ఏం హరిప్రసాద్ గారు, నమస్కరించడానికి యోగ్యత ఏమిటి ఇచ్చేసాను, వాళ్ళు చేసేసారు, వాళ్ళందరూ పొందేశారు ఆ అదృష్టాన్ని. ఎందుకనంటే అమ్మ, రెండే కారణాలు. ఒకటి, నా ఉద్దేశం ఏంటంటే కళ్యాణం జరగాలి,
మీ అందరూ

సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్ళు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి

0: రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్య భరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి, ఉత్పత్తి చేసి, అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంకు ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
1: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
2: మా విత్తనాల బ్యాంక్ వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
0: విత్తనాల బ్యాంకుని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానం ఏదైనా ఉంటే దాన్ని కూడా రాయాలి.
3: జన్ డిమాండ్ వచ్చే సీడ్ రాకైతే సీడ్ డిమాండ్ వచ్చేసి జన్ ప్లాంట్
2: సీజన్ మొదలయ్యే ముందు మేము రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాలని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని
3: కోరుతాం.
2: వేర్వేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకు కి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్లు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
0: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
2: గిరాకీ తక్కువన్న సాంప్రదాయక రకాల్ని, విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకున్నా వాళ్ళు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి

0: మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్ లో అమ్ముతారు.
1: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి రెండింతల మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకుకి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరు చేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్ అంటించిన డబ్బాలో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్ కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగులు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
2: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పు ధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
1: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడా విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
0: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
1: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంకుని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయిక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయిక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణా సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
2: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

0: FM 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే

0: మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలలు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకుందాం కదా. మరి తర్వాత 2 ఏళ్లు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్లు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి, విప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిల్ దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని, ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సొలిజనాస్, మరి 3 నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి రెండేళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడీ వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు

శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. లిజనర్స్, మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: After a short break, welcome back to Ayushman Bhava. లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 100 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి వాసన శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తిను బండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్లకు స్పందించరు, చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు, ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించినా వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టనవేలు మీదో చేతులు ఊపుతూనో గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన శబ్దం వెలుతురు చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో కంటికి చాలా దగ్గరగా పట్టుకునో ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 ఏళ్ల వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లలు ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి.

చెలియా మనసే పలికే తొలిపద నిసని వల్ల కలయా ఇది కలయా కానే కాదని ఓ సఖియా నిజమై నిలిచే

ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదరేజు షోరూం భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: 90.4
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కడుపులో కలవరం పాఠం వింటారు.
3: పిల్లలు, ఇది మీకు తెలుసా, చాలా మంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా లేకపోతే పెద్దవాళ్ళు బాధపడతారు. మా వాడి కడుపులో నొప్పి, చిరాగ్గా ఉంటాడు అని ఓ తల్లి బాధపడుతుంది. మా వాడికి ఆకలే ఉండదు, తిండి సరిగ్గా తినడు, పుల్లలాగా చిక్కిపోతున్నాడు, విరోచనంలో పాములు పడుతున్నాయి అంటూ మరో తల్లి వాపోతుంది. కడుపులో పురుగులు చేరితే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి. కడుపులో పురుగులు అంటే ఏమిటి? ఇవి ఎలా చేరుతాయి? ఎందుకు చేరుతాయి? ఏం చేస్తే కడుపులో పురుగులు పోతాయి? కడుపులో పురుగులు చేరకుండా ఉండాలంటే మీలాంటి పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. రాజు అనే పిల్లవాడు కడుపులో పురుగుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే కాదర్రా, తన కడుపులోని పురుగులు పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇంతకీ రాజు ఎవరో తెలుసా? మీలాగే బడిలో చదువుకునే ఒక పిల్లవాడు. ఓసారి రాజుకి కడుపులో బాగా నొప్పి వచ్చేసింది. వాళ్ళమ్మ రాజుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయన రాజుని బాగా పరీక్ష చేసి రాజుకి కడుపులో పురుగులు చేరాయి అని చెప్పారు. రాజుకి మందు ఇచ్చి తాగమన్నారు. రాజు మందు తాగనని మారం చేశాడు. అప్పుడు డాక్టర్ గారు రాజుకి తన దగ్గర ఉన్న బొమ్మలు, చిత్రపటాలు అన్నీ చూపించారు. కడుపులో ఉండే పురుగులు ఎలా ఉంటాయో, అవి ఎలా చేరతాయో చెప్పారు. వాటి వల్ల ఆరోగ్యం పాడైపోతుందని కూడా చెప్పారు. అయినా రాజు మందు తాగడానికి ఇష్టపడలేదు. ఇంటికి వచ్చి పడుకున్న రాజుకి కల వచ్చింది. ఆ కలలో తన కడుపులో కాపురం చేస్తున్న రకరకాల పురుగులన్నీ కనిపించాయి. అవన్నీ కలిసి ఆడుతున్నాయి, పాడుతున్నాయి, చక్కగా మాట్లాడుతున్నాయి, కేరింతాలు ఆడుతున్నాయి. అటు వినండి.
4: ఎవరు మీరు? ఇలా కదులుతున్నారేమిటి? ఆ పాటలేమిటి? ఆ డ్యాన్స్ ఏమిటి? ఇంతకీ ఎవరు మీరు? ఏం చేస్తున్నారు?
5: మేము పురుగులం, కడుపులో ఉండే పురుగులం. నా పేరు బొంబొం. నేను ఒక ఎనగపావును. ఇంతకీ నువ్వెవరు?
6: నా పేరు రాజు. ఇది నా కడుపు. మీరంతా తిరుగుతోంది నా కడుపులోనే బొంబొం.
4: రాజంటే నువ్వేనా? నువ్వు చాలా మంచివాడివి రాజు. మేమంతా నీ కడుపులో హాయిగా ఉన్నాం.
6: బొంబొం, నువ్వేమిటి ఇలా పొడుగ్గా ఉన్నావు?
4: నేను ఎనక పావునని చెప్పాను కదా. మేము జానెడ్ నుండి 3 దాకా పెరుగుతాం. నన్ను చూసావా? తెల్లగా మెరిసిపోతున్నాను కదూ. మాలో కొంతమంది గులాబీ రంగులో కూడా ఉంటారు.
6: బొంబొం, అసలు నువ్వు నా కడుపులోకి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు?
4: ఎలా రావటం ఏమిటి? నువ్వే నన్ను నీ కడుపులోకి ఆప్యాయంగా పిలిచి మరీ తీసుకెళ్ళావు.
6: నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. నిన్ను పిలిచి ఎలా తీసుకెళ్తాననుకున్నావు?
4: మేము నీలాంటి మనుషుల కడుపుల్లోకి ఎలా ప్రవేశిస్తామో కళ్ళారా చూపిస్తానులా. అదుగో అటు చూడు, నీ స్నేహితుడు రమేష్.

0: పొట్ట నిండా ఎనకపావులు. అవన్నీ గుడ్లు పెడుతున్నాయి. అతను వీధిలో రోడ్డు పక్క మల విసర్జన చేస్తాడు. ఎనకపావులు పెట్టిన గుడ్లు మలంతో పాటు బయటికి వచ్చి మట్టిలో కలిసిపోతాయి. ఈ విధంగా మట్టిలో కలిసిన గుడ్లు నెలలు సంవత్సరాల తరబడి కూడా అలాగే ఉండిపోతాయి. మట్టి ముట్టుకున్న చేతులతో ఆహారం తిన్నా లేక ఈ గుడ్లతో కలుషితమైన ఆహారం తిన్నా గుడ్లు నోటిలో నుండి పొట్టలోకి చేరుతాయి. కడుపులో ఈ గుడ్లు పగిలి క్రిములు బయటికి వస్తాయి. ఈ క్రిములు ఎనకపాములుగా కడుపులోనే పెరుగుతాయి.
1: నువ్వు కడుపులో పెరిగి అక్కడే ఉండిపోతావా?
0: గుడ్లల్లోంచి వచ్చిన క్రిములు కడుపులోనే ఉండిపోవు. రక్తంలో చేరుతాయి, ఊపిరితిత్తులకు వెడతాయి, అంగలి చేరుతాయి, మళ్ళీ కడుపులోకి చేరుతాయి. అక్కడే పెరిగి పెద్దవవుతాయి.
1: అయ్యే బాబోయ్, నీ గురించి ఇంకా పూర్తిగా చెప్పవా?
0: మేమంటే నీకు అంత ఇష్టం అన్న మాట?
1: ఇష్టం కాదు, అసహ్యం. నీ సంగతి పూర్తిగా తెలుసుకుని అప్పుడు చెప్తా నీ పని.
0: ఆ నువ్వేం చేస్తావు పోవోయ్, మా సంఖ్య పెరిగిందంటే వాళ్ళంతా దురదలు గోక్కుంటారు. అదుగో అటు చూడు, ఆ పిల్లాడికి నీరసం, అజీర్ణం. వాడి పొట్ట బాణలాగా పెరిగింది. ఎందుకో తెలుసా? వాడి పొట్ట నిండా ఎనకపావులు. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు విరోచనాల్లో ఎనకపావులు పడతాయి. మేము ఒక్కొక్కసారి మీ నోట్లోంచి ముక్కుల్లోంచి కూడా బయటికి వస్తాం.
1: చీ, వాక్, తూ.
0: మరీ అంతలా అసహించుకోకు. ఇదిగో దీన్ని చూసావా? తెల్లగా దారం ముక్కలాగా ఉంది. దీన్ని నులిపురుగు అంటారు. దీని పొడుగు మహా ఉంటే వెలికణిపేడు ఉంటుంది.
1: అంటే 1 సెంటీమీటర్ అన్నమాట.
0: అలాగే అనుకో. కొన్ని రోజులకి నులిపురుగులు వేలకు వేలు పెరుగుతాయి. అవి పొట్టలోంచి ఆసనం అంటే మలద్వారం ద్వారా బయటకు వస్తాయి. ఆసనం చుట్టూ వేలకు వేలు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు మహాదురద పెడతాయి. చిన్నపిల్లలు గోక్కున్నప్పుడు వాళ్ల గోళ్లల్లో ఈ గుడ్లు చేరతాయి. ఆ చేతులు కడుక్కోకుండా ఆహారం తిన్నా నోట్లో పెట్టుకున్నా గుడ్లు కడుపులోకి చేరతాయి. బట్టలు, దుప్పట్లు, గాలి, ధూళి ద్వారా కూడా ఈ గుడ్లు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి.
1: ఓహో, అలాగా. బొంబం, ఆ పాప ఎందుకు అలా ఏడుస్తుంది?
0: ఎందుకేమిటి? ఆ పాప పొట్టలో బోలెడు నులిపురుగులున్నాయి. ఆ అమ్మాయికి దురద, అందుకే రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోదు.
1: బొంబం, ఆ చిన్న చిన్న పురుగులేమిటి, అలా ఎర్రగా ఉన్నాయి?
0: అవి కొంకి పురుగులు. మామూలుగా అయితే ఇవి మలంలో కనబడవు. వీటి కోసం, వీటి గుడ్ల కోసం మలం పరీక్ష చేయాలి.
1: ఓహో, ఇవి ఇంకో రకం పురుగులన్నమాట.
2: అవును, మేము కూడా పొట్టలో పురుగులమే. మమ్మల్ని కొంకి పురుగులు అంటారు. మా నోట్లో ఒక కొంకిలాంటి భాగం ఉంటుంది. ఆ కొంకితో పేగుల గోడలు పట్టుకుని రక్తం తాగుతాం. నా పేరు పిప్ప.
1: పిప్ప, మీరు నులిపురుగులు చేరినట్లే మా కడుపుల్లో చేరతారా?
2: అబ్బే, మేము నులిపురుగుల్లా కాదు, ఇంకో రకంగా మీ కడుపులో చేరుతాం. మా కొంకి పురుగులు పొట్టలో బాగా గుడ్లు పెడతాయి. మల విసర్జనలో ఈ గుడ్లు నేలలో చేరతాయి. తడి నేల మీద ఈ గుడ్లు పగిలి చిన్న చిన్న క్రిములు బయటికి వస్తాయి. చెప్పులు వేసుకోకుండా తిరుగుతారే, అలాంటి మనుషుల పాదాల్లో ఈ క్రిములు చేరతాయి. చర్మం ఛేదించుకుని రక్తంలోకి ప్రవేశిస్తాయి. రక్తంలోంచి నెమ్మదిగా పొట్టలోకి చేరి అక్కడ మఖం పెట్టేస్తాయి. కొంకి పురుగులు గుడ్లు ఉన్న ఆహారం తిన్నా సరే ఇవి పొట్టలో చేరతాయి.
1: పిప్ప, నువ్వు అలా చెబుతుంటే భయం వేస్తోంది. కొంకి పురుగులు చేరితే మేము చచ్చిపోతామా?
0: పొట్టలో కొంకి పురుగులు చేరితే ప్రాణానికి ప్రమాదం లేదు. కానీ
1: చెప్పు, పొట్టలో కొంకి పురుగులు చేరితే ఏం జరుగుతుందో చెప్పు.
0: కొంకి పురుగులు పొట్టలో చేరితే కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరోచనాలు వస్తాయి. కొంకి పురుగులు సోకిన వాళ్ళు తెల్లగా పాలిపోతారు. రక్తం తగ్గుతుంది కదా, అందుకని.
1: ఇదిగో బొంబం, తీపి పదార్థాలు తింటే కడుపులో పురుగులు వస్తాయట. నిజంగా చెప్పు, బిళ్ళలు, చాక్లెట్లు తింటే పురుగులు వస్తాయా?
0: చిచి, ఈ మాట వింటే ఎవరైనా నవ్విపోతారు. తీపి పదార్థాలు తిన్నంత మాత్రాన కడుపులో పురుగులు పెరగవు. అసలు కడుపులో పురుగులు రావడానికి కారణం అశుభ్రత. మట్టిలో ఆడటం, మట్టిలో నుండి తవ్వి తీసిన దుంపకూరల్ని కడుక్కోకుండా తినటం, చెప్పులు లేకుండా మట్టిలో నడవటం, తిండి తినే ముందర చేతులు కడుక్కోకపోవటం, ఈ పనులు చేసేవాళ్ళకి కడుపులో పురుగులు చేరటం ఖాయం. రాజు, నువ్వు ఇలాంటి పనులు చేస్తావనుకుంటా, అందుకే మేమంతా నీ కడుపులో చేరి హాయిగా బతుకుతున్నాం.

0: నోరు ముయ్యండి, మిమ్మల్ని చంపుతా.
1: రాజు, మేము నీ కడుపులో చేరితే మీకేం జరుగుతుందో తెలుసా?
2: మీరు ముక్కులు కెలుకుతుంటారు,
1: దురదలు దగ్గు వస్తుంది,
3: మీ పొట్ట బాణలాగా విరుగుతుంది,
1: నిద్దట్లో పళ్ళు కొరుకుతారు, మూత్రం పోసుకుని పక్క తడిపేస్తారు,
3: అజీర్ణం చేస్తుంది, విలోచనాలు వస్తాయి.
0: బొంబం, పిప్ప, మీరు మా పొట్టల్లో లేకపోతే ఇవన్నీ జరగవు కదూ.
1: అవును,
0: మేము శుభ్రంగా ఉంటే నులి పురుగులు, కడుపులో పురుగులు చేరవుట. అలా అని మా డాక్టర్ గారు కూడా చెప్పారు. మిమ్మల్ని నా కడుపులోంచి ఎలా పోగొట్టుకోవాలో నాకు బాగా తెలుసు.
1: మమ్మల్ని పోగొట్టుకోవటం నీ తరం కాదు.
0: ఇదిగో డాక్టర్ గారు ఇచ్చిన మందు, దీన్ని తాగి మిమ్మల్ని చంపేస్తా.
2: డాక్టర్ గారు ఇచ్చిన మందు అసహ్యంగా చేదుగా ఉంటుంది, అదంటే నీకు అసహ్యం కదా, నువ్వు తాగలేవు.
0: మీకన్నా మందేనయం, ఇదిగో తాగుతున్నా.
1: రాజు, నీకు పుణ్యం ఉంటుంది, ఆ మందు తాగకు, అది తాగితే మేమంతా అన్యాయంగా చచ్చిపోతాం.
0: మీరంతా డ్యాన్స్ చేసి పాటలు పాడి నా కడుపులో కదిలితే నా కడుపులో నొప్పి రాదా?
1: పోనీలే, ఊరికే కూర్చుంటాం, ఆ మందు మాత్రం తాగకు, అవతల పారేయి.
0: అమ్మా పాపం, అదేం కుదరదు, ఈ మందు తాగి మిమ్మల్ని హతమారుస్తాను.
2: మళ్ళీ నీ కడుపులో కొత్త పురుగులు చేరతాయి, అప్పుడేం చేస్తావు?
0: కడుపులో మళ్ళీ పురుగులు చేరకుండా ఆరోగ్య సూత్రాలు పాటిస్తాగా.
1: మందు తాగటం ఆపురాజు, మేము ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, మేము నిజంగానే చచ్చిపోతున్నాం రాజు.
4: కలగంటున్న రాజుకి గబుక్కుల మెళుకు వచ్చేసింది. కలంతా జ్ఞాపకం చేసుకున్నాడు. డాక్టర్ గారు చెప్పినట్లు మందు తీసుకుని పురుగులు పోగొట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం డాక్టర్ గారిచ్చిన మందు తాగడానికి టేబుల్ దగ్గరికి పరిగెత్తాడు. కైలాసం చూపిస్తాడు కామోసు అనుకుంటున్న రాజు కడుపులో పురుగులు హడిలిపోతున్నాయి. పిల్లలు, మరి మీరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడితే కడుపులో పురుగులు పోతాయో తెలుసుకుని మీ కడుపులో పురుగుల్ని కూడా కైలాసానికి పంపిస్తారు కదూ. కడుపులో పురుగులు చేరకుండా ఉండాలంటే మీరు కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలి. అవేమిటో తెలుసా? చేతిగోళ్ళు పొట్టిగా కత్తిరించుకోవాలి, గోళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, తిండి తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, నేల మీద పడ్డ ఆహారం తినకూడదు, పళ్ళు కూరలు దుంపలు బాగా కడిగి మరీ తినాలి, బయట తిరిగేటప్పుడు బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకోవాలి. ఇలా చేశారంటే మీ కడుపులో పురుగులు చేరనే చేరవు, మీరు ఆరోగ్యంగా ఉంటారరా.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కడుపులో కలవరం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కామెర్లు పాఠం వింటారు.

0: ఏమండి, పిల్లాడికి 10 రోజుల నుంచి ఆచార్యులు గారి దగ్గర మందిప్పిస్తున్నాం, ఎంతకీ తగ్గటం లేదు.
1: నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు. ఆయన కాడికి ఊర్లో అందరికీ చూపించాం, పోలేరమ్మకి మొక్కుకున్నాం, మీ తమ్ముడేదో ఆకుపసరంటే అది ఇప్పించాంగా.
0: అది కాదండి, పట్నంలో ఏదైనా ఇంగ్లీష్ డాక్టర్ కి చూపిస్తేనో?
1: చూపించచ్చు, పట్నం డాక్టర్ అంటే మాటలా, ఏవేవో మందులు ఇంజెక్షన్లు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
0: ఖర్చు సంగతి చూసుకుంటే పిల్లాడి ప్రాణం మాట కదండి.
1: సర్లే, ఇవాళ ఆఖరిసారిగా ఆచార్యుల గారికి చూపించి తర్వాత చూద్దాం. అదుగో మాటల్లోనే వచ్చారు ఆచార్యుల గారు. నమస్కారం అండి ఆచార్యుల గారు. ఏమిటి ఆచార్యులు అంటున్నారు, ఎలా ఉంది మీ రామానికి?
0: ఏం చెప్పమంటారు ఆచార్యులు గారు, 10 రోజుల నాడు ఎలా ఉందో ఇవాళ అలాగే ఉంది. పిల్లాడు బొత్తిగా నీరసించిపోతున్నాడు.
1: ఉండవమ్మా తులసమ్మా, నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నానుగా, మార్చి మార్చి మందులు కూడా ఇస్తూనే ఉన్నానుగా. అయినా నాకు తెలియక అడుగుతాను, రోగం రావాలే గాని తగ్గడం మన చేతుల్లో ఉందా? ఆచార్యులు గారు మీరేమి అనుకోకపోతే ఒక్క మాట అన్నన్న. ఎంత మాట చెప్పండి. అబ్బాయిని పట్నం తీసుకెళ్ళి ఇంగ్లీష్ మందులు ఏదన్నా ఇప్పిస్తే?
2: అంటే నేనిచ్చే మందుల మీద మీకు నమ్మకం లేదన్న.

0: మాటేగా. అయితే కానియండి, ఇంకా చూస్తారే. అలాగే కానియండి. తులసమ్మ ఇదిగో నే వెళ్ళొస్తా. నా మీద నమ్మకం పోయిన తర్వాత నేనెందుకు వస్తా.
1: అయ్యో ఆచార్యులు గారు వెళ్ళిపోయారు, ఇప్పుడెలా?
2: పోతే పోయాళ్లేవమ్మా, శని విరగడైంది. అయినా రాఘవయ్య, కుర్రాడికి ఆరోగ్యం బాగాలేకపోతే పసర్లు ఈ ఆచార్య గారి వైద్యమునా?

0: మాకెవరూ తెలియదాయే. మా మీద దయ్యుంచి మీరు కూడా వచ్చారంటే అబ్బాయి మాకు దక్కుతాడు.
1: చూడు రాఘవయ్య, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళదాం. మీరు తయారుగా ఉండండి.
2: చిత్తం. అలాగేనండి.
1: నమస్కారం డాక్టర్ గారు.
3: ఎవరు? సంపత్రావు మాస్టరా? బాగున్నారా?
1: బాగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వస్తారండి? బాగాలేక రావాల్సి వచ్చింది.
3: ఏమిటి, మీ ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా?
1: నాకు కాదండి డాక్టర్ గారు, ఈయన మా ఊళ్ళో మా ఇంటి దగ్గర ఉండే రాఘవయ్య గారు, వ్యవసాయదారుడు. వీళ్ళ అబ్బాయికి గత 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు. ఎన్ని మందులు ఇచ్చినా తగ్గటం లేదు.
4: నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం బాబు. ఇలారా, ఏది బల్ల మీద పడుకో.
4: అలాగేనండి.
3: ఏది నోరు తెరు. నాలుగు చాప్. ఏది కళ్ళు పరీక్ష చేయని.
4: అలాగే సార్.
3: ఏది పొట్టలో ఇక్కడ ఏమైనా నొప్పిగా ఉందా?
4: ఉందండి.
3: ఈ పక్క
4: ఉందండి.
3: నోట్లో ఈ థర్మామీటర్ పెట్టుకో.
4: అలాగేనండి.
3: చూడండి మాస్టరు, మీ స్నేహితుడు అబ్బాయిని చాలా అశ్రద్ధ చేశారు, ఇప్పటికైనా ఇక్కడికి తీసుకొచ్చారు. వ్యాధి ముదిరేలోగా వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ప్రమాదం అయ్యేది.
1: ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు?
2: ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ గారు.
3: సరైన టైంలో వచ్చారు, లేకపోతే ప్రమాదమే అయ్యేది. మొదట్లో ఈ వ్యాధి వచ్చే ముందు వాంతులయ్యేవి కదూ.
2: అవునండి, జ్వరం కూడా ఉండేదండి.
3: మూత్రం పచ్చగా వస్తుంది కదూ, కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి కదూ.
2: అవునండి, అందుకే ఏవో పసర్ల మందు ఇప్పించాం. ఆచార్యుల గారు కూడా ఇంకా ఏవో వేరే మందులు ఇచ్చారండి.
3: ఇదిగో ఆ మందులే పిల్లాడిని ఇలా నీరసపరిచాయి. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి అండి.
1: అయితే డాక్టర్ గారు, ఇంతకీ అబ్బాయికి వచ్చిన వ్యాధి ఏమిటంటారు?
3: అబ్బాయికి వచ్చిన వ్యాధి కామెర్ల రోగం. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి.
2: ఇప్పుడు ఏం చేయమంటారు?
3: ఏముంది, వారం రోజులు హాస్పిటల్లో ఉంచండి, జబ్బు తగ్గిపోతుంది.
1: రాఘవయ్య, ఇంకేమీ ఆలోచించకుండా డాక్టర్ గారు చెప్పినట్లు చెయ్యి.
2: చిత్తం చిత్తం. తమరు ఎలా చెప్తే అలాగేనండి.
1: హాజరంతా పలికారా? అంతా సైన్స్ పుస్తకాలు తెరవండి. రే గోపాలం, రాము ఇవాళ కూడా రాలేదా?
5: వాడికి జబ్బు ఇంకా తగ్గలేదండి, పట్నంలో డాక్టర్ గారి ఆసుపత్రిలో చేర్చారు.
1: సరే కూర్చో.
6: సార్, రాముకు వచ్చిన జబ్బు ఏమిటి సార్?
1: రాముకి కామెర్ల వ్యాధి వచ్చిందిరా.
6: అంటే ఏమిటి సార్?
1: చెప్తాను. ఇవాళ మనం వ్యాధుల గురించి నేర్చుకోబోతున్నాం.
5: వ్యాధులు ఎలా వస్తాయి సార్?
1: వ్యాధులు, కొన్ని వ్యాధులు పుట్టుకతో రావచ్చు. అటువంటి వ్యాధుల్ని పుట్టుకతో వచ్చే వ్యాధులు అంటారు.
6: అంటే ఏమిటి సార్?
1: అంటే పుట్టినప్పుడు కొన్ని అవయవ లోపాలతో పుట్టడం అన్నమాట. ఇంకో రకం ఆర్జిత వ్యాధులు అంటారు.
5: అంటే సార్?
1: కొన్ని వ్యాధులు వ్యక్తి జీవిత కాలంలో ఎప్పుడైనా రావచ్చు. ఇవి మళ్ళీ 2 రకాలు.
6: అవి ఏమిటి సార్?
1: ఇతరులకు వ్యాపించని వ్యాధులు, ఇతరులకు వ్యాపించే వ్యాధులు.
5: ఇతరులకు వ్యాపించని వ్యాధులేమిటి సార్?
1: ఇవి ఆహార లోపం వల్ల గాని, ప్రమాదం వల్ల గాని, శరీరం లోపల జరిగే మార్పుల వల్ల గాని రావచ్చు. ఉదాహరణకి కీళ్ల నొప్పులు, మధుమేహం, దొడ్డికాళ్ళు, రేచీకటి, రక్తపోటు, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకోవటం లాంటివన్నమాట. ఇవి ఇతరులకు వ్యాపించని వ్యాధులు.
6: ఇతరులకు వ్యాపించే అంటువ్యాధులేమిటి సార్?
1: అవ్యా వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల వల్ల వస్తాయి. అపరిశుభ్ర వాతావరణమే అంటువ్యాధులకు ఆలవాలం.
5: సూక్ష్మజీవులంటే ఏమిటి సార్?
1: జీవుల్లో కొన్ని పెద్దవిగా ఉండి కంటికి కనిపించేవిగాను, కొన్ని కంటికి కనిపించనివిగాను ఉంటాయి. మానవుని కంటికి కనిపించని జీవులను సూక్ష్మజీవులు అంటారు.
6: మరైతే అంటువ్యాధులు ఎలా వస్తాయి సార్?
1: అంటువ్యాధులు సూక్ష్మజీవుల వల్ల వస్తాయి. అవి మనం పీల్చే గాలి ద్వారా గాని, తినే ఆహారం ద్వారా గాని, తాగే నీటి ద్వారా గాని రావచ్చు.
5: మరి ఇతరులకి ఎలా వ్యాపిస్తాయి సార్?
1: ఎలాగంటే రోగిని తాగటం వలన గాని, రోగి వస్త్రాల్ని, రోగి తాలూకు వస్తువుల్ని తాగటం వల్ల గాని ఇతరులకు వ్యాపిస్తాయి.
6: దోమలు, ఈగలు వంటి కీటకాల వల్ల కూడా వస్తాయి కదా సార్?
1: అవును.
5: గాలి ద్వారా వ్యాపించే వ్యాధులేమిటి సార్?
1: ఫ్లూ, జలుబు, తట్టు లేక పొంగు, డిఫ్తీరియా, క్షయ మొదలైనవన్నమాట.
6: మరి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులేమిటి సార్?
1: కలుషితమైన నీరు తాగటం వల్ల సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి కలరా, పచ్చకామెర్ల వంటి రోగాలు

0: రోగాలు వస్తాయి.
1: అంటే వైరస్ నీళ్ల ద్వారా కూడా వ్యాపిస్తుందా సార్?
0: అవును, కలుషితమైన నీరు తాగటం వల్ల అనేక మందికి ఒకేసారి కామెర్ల రోగం రావచ్చు. అంతేకాకుండా కాలేయం చేసే పనిలో తేడా వల్ల కూడా ఈ కామెర్ల వ్యాధి వస్తుంది.
1: శరీరంలో ఏ భాగంలో ఈ వ్యాధి సంభవిస్తుంది సార్?
0: ఇది శరీరంలో కాలేయం చేసే పని తేడా వల్ల సంభవిస్తుంది.
1: ఎలాగ సార్?
0: ఎలాగంటే కాలేయం నుండి ఏ రసం ప్రసరిస్తుందో మీకు తెలుసుగా?
1: పైచ్యరసం కదా సార్?
0: అవును, ఈ పైచ్యరస వాహికలో పసరు రాళ్లు గాని క్రిములు గాని అప్పుడప్పుడు చేరుతుంటాయి.
1: అలా చేరడం వలన ఏమవుతుంది సార్?
0: అలా చేరడం వల్ల పైచ్యరసం సరిగ్గా ప్రసరించదు. దానివల్ల కొన్నాళ్లకి పైచ్యరస వాహిక చెడిపోవటం గాని మూసుకుపోవటం గాని జరుగుతుంది.
1: ఆ తర్వాత
0: ఈ వాహికల దగ్గరున్న అవయవాలు పెద్దవవటం గాని అక్కడ కంతులు బయలుదేరటం గాని జరుగుతుంది.
1: దీని వలన ఏమవుతుంది సార్?
0: దీనివల్ల అవి వాహికలను నొక్కడం గాని వాటి మీద ఒత్తిడి కలుగజేయటం గాని జరగటం వల్ల రక్త ప్రసారంలో తేడా వస్తుంది. ఒక్కోసారి కాలేయంలో ఉత్పత్తి అయిన పైచ్యరసం రక్తంతో కలిసి శరీరం అంతా వ్యాపిస్తుంది.
1: దానివల్ల ఏమవుతుంది సార్?
0: అలా పైచ్యరసం రక్తంతో కలిసి శరీరం అంతటా వ్యాపించటం వల్ల కాలేయంలోని జీవాణువులు గాని రక్తంలోని జీవాణువులు గాని చెడిపోవటం, మరికొంతకాలానికి కుళ్ళిపోవటం వల్ల కామెర్ల రోగం వస్తుంది.
1: ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి సార్?
0: మొదట జ్వరం వాంతులు వస్తాయి.
1: జ్వరం వాంతులు వస్తే కామెర్లు అన్నమాట?
0: అంతేకాదు, జ్వరం వాంతులు వచ్చినంత మాత్రాన కామెర్ల రోగం అని కాదు, ఇంకా కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. మొదటి దశలో కళ్ళు మూత్రం పచ్చగా మారుతాయి.
1: మరి రెండో దశలో?
0: రెండో దశలో కళ్ళు మూత్రమే కాకుండా గోళ్ళు చర్మం ముఖం కూడా పచ్చపడతాయి.
1: ఇంకా సార్?
0: రోగి విసర్జించే మలం తెల్లగా బూడిద రంగుగా ఉంటుంది. నోరు చేదు చేదుగా ఉంటుంది. నాడి మందంగా కొట్టుకుంటుంది. రోగి రోజు రోజుకి బలహీనమై నీరసపడిపోతాడు.
1: అబ్బా, చాలా లక్షణాలే కనిపిస్తాయన్నమాట సార్. ఈ కామెర్ల వ్యాధి ఇంకా ఎందుకు వస్తుంది సార్?
0: ఇందాక చెప్పానుగా, కలుషితమైన నీరు తాగటం వల్ల వైరస్ వల్ల వస్తుందని. అంతేకాకుండా ఈ వ్యాధి అజీర్ణం వల్ల గాని కాలేయం పనిచేసే విధానంలో తేడాల వల్ల గాని రావచ్చు.
1: కామెర్ల రోగం వచ్చిన రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి సార్?
0: కామెర్లు వచ్చిన రోగిని ఇంట్లో వేరుగా ఉంచాలి. రోగి వాడిన దుస్తులు శుభ్రంగా ఉండి ఆహార పదార్థాలు తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి.
1: అంటే ఇది అంటువ్యాధా సార్?
0: అంతే మరి, రోగికి తేలికైన ఆహారం ఇవ్వాలి.
1: అంటే ఎలాంటిది సార్?
0: పళ్ళరసం, పాలు, గ్లూకోజు, కొబ్బరి లేక బార్లీ నీరు ఇవ్వాలి. కాచి చల్లార్చిన నీరు మాత్రమే ఇవ్వాలి సుమా. రోగికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. రోగికి ఒళ్ళు దురదగా ఉన్నప్పుడు వెచ్చటి నీళ్లతో ఒళ్ళంతా తుడవాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి.
1: ఈ రోగం తగ్గినట్లు ఎలా తెలుస్తుంది సార్?
0: ముఖ్యంగా కళ్ళు మూత్రం పచ్చదనం తగ్గటం వల్ల ఈ రోగం తగ్గుముఖం పట్టినట్టు తెలుసుకోవచ్చు.
1: ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సార్?
0: ముఖ్యంగా రోగాలు రాకుండా ఉండాలంటే నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలి. నీరు ఆహారం ఉండే పాత్రలపైన తగిన మూతలు పెట్టాలి. రక్షిత మంచినీరు మాత్రమే తాగాలి సుమా, లేకపోతే మరగ కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినాలి.
1: ఇంకా ఏమేమి తినకూడదు సార్?
0: హోటళ్లలో విక్రయించే కూల్ డ్రింకులు, ఐస్ వాటర్ లాంటి పానీయాలు తాగకూడదు. కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాలి.
1: మరి మాంసాహారం లాంటివి తీసుకోవచ్చా సార్?
0: ఓరే, నీ జీహ్వ చాపల్యం పోనించుకున్నావు కాదు కదరా. చూడు, పూర్తిగా జబ్బు తగ్గే వరకు మాంసాహారం లాంటివి కాని కొవ్వులు నూనె పదార్థాలు అసలు వాడకూడదు. బాగా ఆకలి పుట్టిన తర్వాత ఇడ్లీలు, నూనె వేయని దోశలు లాంటి తేలిక ఆహారం తీసుకోవచ్చు.
1: ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
0: పిల్లలు, ఈ వ్యాధి నయం కావడానికి ప్రధానంగా కావలసింది మందులు కదర్రా. ఆరోగ్యకరమైన వాతావరణంలో పూర్తి విశ్రాంతి, తేలికైన ఆహారం.
1: సార్, చాలా కొత్త సంగతులు చెప్పారు. మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించటమే కాకుండా మా అమ్మలకు, ఇంట్లో వాళ్లకు కూడా తెలియజేస్తాం.
0: గుడ్.
1: నమస్కారం.

0: మేరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కడుపులో కలవరం మరియు కామెర్లు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: 013
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP Road, భీమవరం.
2: సెల్ 9989342009.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వింటున్నాం కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడి విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ల్యాప్రో

0: ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎం ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి శ్రీకృష్ణ పరబ్రహ్మ అన్నీ తెలిసిన తలవంచాడు అంతే కదా. మరి వేదాలన్నీ కూడా తనలోనే ఉన్నాయి, బ్రహ్మాండమే అతని రూపం. అయినా శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర సామాన్య శిష్యుడిలా నడుచుకున్నాడు, సేవ చేశాడు, నియమాలు పాటించాడు. కారణం ఒక్కటి, విద్యకు విన్నపం చేసుకోవాలి అంతేకాని గర్వించకూడదు అంతే కదండి. మరి అసలు ఆయన జగద్గురు, జగతికే గురువు కదా ఆయన. నేను జగద్గురువుని కదా, నేనెందుకు నాకెందుకు ఒక గురువు అనుకున్నాడా శ్రీకృష్ణ పరబ్రహ్మ? అనుకోలేదు. అంటే మానవ అవతారం సాధించాడు, మానవ రూపం ధరించాడు, చక్కగా గురువు దగ్గర అన్ని విద్యలు కూడా తల వంచి నేర్చుకున్నాడు. అంటే వేదాలన్నీ తనలోనే ఉన్నాయని కానీ, బ్రహ్మాండమే అతని రూపం అని కానీ, ఎక్కడా ఎటువంటి ఇది లేకుండా చక్కగా సాందీపుని దగ్గర ఒక సామాన్యమైన శిష్యుడిలా నడుచుకున్నాడు. అంటే ఆ మునీశ్వరునికి, గురువు గారికి సేవ చేశాడు, నియమాలు పాటించాడు. కారణం ఏంటంటే, విద్యకు విన్నపం చేసుకోవాలి కానీ గర్వించకూడదు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈ నడమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రెడీ విష్ణు 90.4కి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి గణేష్ చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటూనే ఉంటుంది కదా. మనం చెప్పుకున్నాం భాద్రపద మాసంలో కూడా ఎన్నో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా. అలానే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి ఈరోజు రాధాష్టమి కదండి. అంటే మనకి శ్రావణ మాసంలో బహుళాష్టమిని కృష్ణాష్టమి అంటాం, అలానే మరి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేస్తామని రాధాష్టమి అని చెప్పి అంటూ ఉంటాం. మరి రాధాష్టమి అంటే ఏంటండి? మరి చాలామందికి తెలియదు కదా. కృష్ణాష్టమి అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే చక్కగా కృష్ణుడు పూజ చేసుకుంటాం, వెన్న అటుకులు కృష్ణుడికి ఎంతో ఇష్టమైనవన్నీ కూడా నైవేద్యం పెడతాం, అష్టోత్తరాలు శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటాం, మరి ఉట్టు కొడతాం, అన్నీ చాలా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం. మరి రాధాష్టమి అంటే ఏంటండి? చాలామందికి తెలియదు కదా. మరి తెలియదు కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఏకాదశి వ్రతం కంటే గొప్ప ఫలాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అంటే అది రాధాష్టమి వ్రతం అంట. మనకి అన్ని వ్రతాల్లో కల్లా ఏకాదశి వ్రతం చాలా మంచిది అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. అంటే ఏకాదశి వ్రతం కంటే గొప్ప ఫలాన్ని ఇచ్చే వ్రతం రాధాష్టమి వ్రతం అంట. మరి నారద మహర్షికి స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాట. మరి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు ఆవిర్భవించింది రాధాదేవి. మరి వృషభానుడు కళావతి దంపతులకు లభించిందన్నమాట. మరి రాధాష్టమి నాడు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే చాలట. మరి 1000 ఏకాదశులతో సమానమటండి. అంతేకాదు మరి 100 × 1000 అంటే 100000 ఏకాదశుల ఫలం కలుగుతుందట. మనం మరి ఎన్ని సంవత్సరాలు చేస్తే 100000 ఏకాదశులు చేయగలం చెప్పండి? లేదు కదా, మన జీవితం సరిపోదు కదా. కాబట్టి ఏంటంటే మరి ఒక ఏకాదశి చేస్తేనే మనకి ఎంతో పుణ్యం అనుకుంటాం. అలాంటిది ఈ రాధాష్టమి వ్రతం చేస్తే కనుక 100000 ఏకాదశుల ఫలం కలుగుతుంది. మరి చాలామంది అయ్యో అయిపోయింది కదండి, అదేదో నేను చెప్తే ఈరోజు చేసుకునేవాళ్ళం కదా అని అనుకుంటా ఉండొచ్చు కదా. మరి నేను స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం కొంచెం లేట్ అయిన సందర్భంగా మరి చెప్పలేకపోయింది నిన్న. కాబట్టి ఏంటంటే ఈరోజు వింటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రాధాష్టమి వ్రతం అందరూ చక్కగా జరుపుకోండి. మరి ఇప్పుడు నేను చెప్పేదంతా చక్కగా రికార్డ్ చేసుకుని అప్పుడు చేసుకోండి, ఏమంటారు? ఓకేనా? మరి ఈరోజు రాధాష్టమికి సంబంధించి అసలు రాధాష్టమి వ్రతం ఎలా చేసుకోవాలండి ఏంటంటే తెలుసుకుందాం. మరి సూర్యోదయానికి ముందే లేవాలి, మరి కార్తీయములు తీర్చుకుని తలస్నానం చేయాలి, తులసి దళాలతో రాధాకృష్ణులు ఇద్దరినీ కూడా అర్చించాలన్నమాట. మరి రాధాదేవి అష్టోత్తరం, కృష్ణ అష్టోత్తరం, సహస్రనామం మరి వీటితో పూజించాలి. ఇక అలానే మరి కృష్ణుడి

ఎంతో ఇష్టమైన వెన్న అలానే పాయసాన్ని నివేదించాలన్నమాట. మరి తులసీదళం మీద వెన్న వేసుకుని దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే కనుక అది అపూర్వమైన ఫలాన్ని ఇస్తుందటండి. అంటే భూలోకంలో రాధాదేవిని స్వయంగా పాదములు పట్టుకుని పూజించడంతో సమానమంట. అంటే ఈరోజు మనం కనుక మరీ చక్కగా కృష్ణుణ్ణి రాధాదేవిని అష్టోత్తరాలతో సహస్రనామాలతో పూజ చేసి చక్కగా వెన్న పాయసాన్ని నివేదిస్తాం కదా, నివేదించిన తర్వాత మరి తులసీదళం మీద వెన్న వేసుకుని దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అది అపూర్వమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎలా అంటే భూలోకంలో రాధాదేవిని స్వయంగా పాదాలు పట్టుకుని పూజించడంతో సమానమంట. మరి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవికి సంబంధించిన కథలు వినడం, సంకీర్తనలు చేయడం, మరి భక్త జయదేవుని అష్టపదులు పాడటం చాలా చాలా మంచిది. ఇక అలానే ఉపవాసం జాగరణ కూడా చాలా మంచిది అన్నమాట. అలానే స్వయం పాకాన్ని దానం చేయాలి ఈరోజు. మరి స్వయం పాకంతో పాటు వెన్న పెరుగు కూడా దానం చేస్తే చాలా చాలా మంచిది. మరి ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే మరి ఈ రాధాష్టమి నాడు అంటే ఈరోజు గురు దర్శనం చేసుకోవడం వల్ల, అంటే గురువు గారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయటండి. బ్రహ్మహత్య పాతకం, శిశు హత్య పాతకం, స్త్రీహత్య పాతకం ఒకటి కాదు రెండు కాదు. అంటే మనం తెలిసి చాలా పాపాలు చేస్తూ ఉంటాం, తెలియక కూడా చాలా పాపాలు మనకు అంటుకుంటాయి కదా. కాబట్టి ఏంటంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయట. ఎలా అంటే మరి ఈరోజు రాధాష్టమి రోజు గురు దర్శనం చేసుకోవడం వల్ల. అరే గురువుగారు ఎక్కడ ఉంటారండి, ఆయన ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉన్నామా, గురువుగారిని ఎక్కడ దర్శిస్తాం అని చెప్పనుకునే వాళ్ళు గురు పాదాలని దర్శించిన చాలా చాలా మంచిది. అంటే కదండి గురు పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలని దర్శించిన గురువుగారిని దర్శించడంతో సమానం అన్నమాట. అంటే ఈరోజు గురువుగారి దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే గురు పాదాలు సందర్శించడం వల్ల మరి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయటండి. బ్రహ్మహత్య పాతకానికి కూడా విరుగుడు ఈ రాధాష్టమి వ్రతం అంట. లిజినెస్, మరి రాధాష్టమి వ్రతానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలా నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ గారు, సూర్యకుమారి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి విజయ మ్యామ్కి నమస్తే శుభోదయం అంటున్నారు. నమస్తే అండి శుభోదయం. మరి ఈరోజు కీర్తి శేషులు లలిత వశిష్ఠ గారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ మరి ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఎంతో ఇష్టమైన నీ మధ్యలో నేనే ఉంటే అనే చక్కని పాట జగమే మాయ ఈ మూవీ నుంచి చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి మరి లలిత వశిష్ఠ గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి కూడా శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీరు కోరుకుంటున్న చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలాని మరి నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో భయముందు. మరి ఈరోజు రాధాష్టమి అని చెప్పి రాధాష్టమికి సంబంధించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు కనీసం నేను చెప్తూ ఉంటాను కదా, మనం పూజలు చేయకపోయినా ఏమీ చదవలేకపోయినా కనీసం విన్నా కూడా చాలా చాలా మంచిది అని చెప్తూ ఉంటాను కదా. కాబట్టి ఈరోజు రాధాష్టమి సందర్భంగా మరి రాధాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి గురించి, ఆ నామాల గురించి తెలుసుకుందాం. ఏమంటారు మరి రాధాదేవి అష్టోత్తర శతనామాల్లో మరి మొదటి నామం శ్రీ రాధాయై నమః, శ్రీ రాధికాయై నమః, కృష్ణ వల్లభాయై నమః, కృష్ణ సంయుక్తాయై నమః, వృందావనేశ్వర్యై నమః, కృష్ణ ప్రియాయై నమః, మదన మోహిన్యై నమః, శ్రీమత్యై నమః, కృష్ణకాంతాయై నమః, కృష్ణానంద ప్రదాయిన్యై నమః, యశస్విన్యై నమః, యశోదానందన వల్లభాయై నమః, త్రైలోక్యసుందర్యై నమః, వృందావన విహారిణ్యై నమః, వృషభానుసుతాయై నమః, హేమాంగాయై నమః, ఉజ్వలగాత్రికాయై నమః, శుభాంగాయై నమః, విమలాంగాయై నమః, విమలాయై నమః, కృష్ణచంద్రప్రియాయై నమః, రాసప్రియాయై నమః, రాసాదిష్టాతృదేవతాయై నమః, రసికాయై నమః, రసికానందాయై నమః, రాసేశ్వర్యై నమః, రాసమండల మధ్యస్థాయై నమః, రాసమండల శోభితాయై నమః, రాసమండల సేవ్యాయై నమః, రాసక్రీడా మనోహర్యై నమః, కృష్ణ ప్రేమ పరాయణాయై నమః, వృందారణ్య ప్రియాయై నమః, వృందావన విలాసిన్యై నమః, తులస్యదిష్టాతృదేవ్యై నమః, కరుణార్ణవ సంపూర్ణాయై నమః, మంగళప్రదాయై నమః, కృష్ణవ జనాశ్రితాయై నమః, గోవిందార్పిత చిత్తాయై నమః, గోవింద ప్రియకారిణ్యై నమః, రాసక్రీడాకరియై నమః, రాసవాసిన్యై నమః, రాససుందర్యై నమః, గోకులత్వ ప్రదాయిన్యై నమః, కిశోరవల్లభాయై నమః, కాలందీకుల దీపికాయై నమః, ప్రేమ ప్రియాయై నమః, ప్రేమ రూపాయై నమః, ప్రేమానంద తరంగిణ్యై నమః, ప్రేమదాత్రై నమః, ప్రేమశక్తిమయ్యై నమః, కృష్ణ ప్రేమవత్యై నమః, కృష్ణ ప్రేమ తరంగిణ్యై నమః, గౌరచంద్రానయై నమః, చంద్రగాత్రై నమః, సుకోమలాయై నమః, రతివేషాయై నమః, రతిప్రియాయై నమః, కృష్ణరతాయై నమః, కృష్ణతోషణ తత్పరాయై నమః, కృష్ణప్రేమవత్యై నమః, కృష్ణభక్తాయై నమః, కృష్ణప్రియభక్తాయై నమః, కృష్ణక్రీడాయై నమః, ప్రేమరతాంబికాయై నమః, కృష్ణప్రాణాయై నమః, కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః, కోటికందర్పలావణ్యాయై నమః, కందర్పకోటిసుందర్యై నమః, లీలావణ్యమంగళాయై నమః, కరుణార్ణవరూపిణ్యై నమః, యమునాపారకౌతుకాయై నమః, కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః, గోపాంగనావేష్టితాయై నమః, కృష్ణసంకీర్తిన్యై నమః, రాససక్తాయై నమః, కృష్ణభాషాతివేగిన్యై నమః, కృష్ణరాగిణ్యై నమః, భావిన్యై నమః, కృష్ణభావనామోదాయై నమః, కృష్ణోన్మాదవిదాయిన్యై నమః, కృష్ణార్థకుశలాయై నమః, పతివ్రతాయై నమః, మహాభావస్వరూపిణ్యై నమః.

கிருஷ்ண பிரேம கல்பலதாயை நமஹ, கோவிந்த நந்தின்யை நமஹ, கோவிந்த மோகின்யை நமஹ, கோவிந்த சர்வஸ்வியாயை நமஹ, சர்வாகாந்த சிரோமண்யை நமஹ, கிருஷ்ணகாந்தா சிரோமண்யை நமஹ, கிருஷ்ண பிராணதனாயை நமஹ, கிருஷ்ண பிரேமானந்தாமிருத சிந்தவே நமஹ, பிரேம சிந்தாமண்யை நமஹ, பிரேம சாத்திய சிரோமண்யை நமஹ, சர்வேஸ்வரிய சர்வசக்தி சர்வரச பூர்ணாயை நமஹ, மகாபாவ சிந்தாமண்யை நமஹ, காருண்யாமிருதாயை நமஹ, தாருண்யாமிருதாயை நமஹ, லாவண்யாமிருதாயை நமஹ, நிஜலஜ்ஜா பரிதான சியாம பட்டுசாரியை நமஹ, சௌந்தர்ய குங்குமாயை நமஹ, சகி பிரணய சந்தனாயை நமஹ, கந்தோன்மாதித மாதவாயை நமஹ, மகாபாவ பரமோத்கர்ஷ தர்ஷிண்யை நமஹ, சகி பிரணயிதாவசாயை நமஹ, கிருஷ்ண பிரியாவலி முக்கியாயை நமஹ, ஆனந்த ஸ்வரூபாயை நமஹ, ரூபகுண சௌபாகிய பிரேம சர்வாதிகாராதிகாயை நமஹ, ஏகமாத்திர கிருஷ்ண பாராயணாயை நமஹ. இது ராதாகிருஷ்ண அஷ்டோத்தர சத்ரநாமாவளி అన్నమాట. అంటే రాధాదేవి యొక్క అష్టోత్తర సత్రనామావళి. మరి ఈ రోజు ఈ 108 నామాలను పఠించిన, చదివిన, విన్న చాలా చాలా మంచిది కాబట్టి మనం చెప్పుకోవడం జరిగింది. లిజనర్స్ మరలా నేనంటే మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ని ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మాకోసం జస్టిస్ చౌదరి చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు సాటర్డే కదా, శనివారం కాబట్టి మన ఏడుకొండల స్వామికి సంబంధించి ఒక చక్కని టాపిక్ మాట్లాడుకుందాం. మరి శ్రీ మహాలక్ష్మి పద్మావతీ దేవిగా దివి నుండి భువకి దిగి వచ్చి శ్రీనివాసుడి ఆగమన లక్ష్యాన్ని సంపూర్ణం చేసింది. మరి ఆపద్ బాంధవుడు తిరుమలలో అవతరించి భక్తులకు కొంగు బంగారమైతే ఆమె తిరుచానూరులో ఆవిర్భవించి కరుణాలయగా కటాక్షిస్తోంది. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపాలే పద్మావతి శ్రీనివాసులు. వారి అనుబంధాన్ని భక్త కవులు పున్నమికి వెన్నెలకి, సూర్యునికి కిరణాలకి, కడలికి అలలకి, పూలకి పరిమళానికి మధ్య ఉన్న బంధంతో పోల్చారు. శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యద కావ్యంలో మరింత రమ్యంగా లక్ష్మీదేవి ధరించిన రత్నహారంలో విష్ణుదేవుడి యొక్క సౌందర్యం, ఆ స్వామి అలంకరించుకున్న కౌస్తభమణి దర్పణంలో లక్ష్మీదేవి సౌందర్యం పరస్పరం ప్రతిబింబిస్తూ ఉంటాయి అని అభివర్ణించాడు. మరి పోతనామాత్యులు, అన్నమాచార్యులు ఆ పరమ పావనిని పరమాత్మ పట్టపురాణిగా ప్రస్తుతించారు. శ్రీదేవి తోడుగా ఉన్నందుని సప్తగిరీశుడు శ్రీనివాసుడయ్యాడని, సౌర్యలక్ష్మిగా వక్షస్థలంలో కొలువై ఉన్నందుని ఆ లోకేశుడు లోకాల్ని సమర్థంగా సంరక్షిస్తున్నాడని, భాగ్యలక్ష్మిగా ఆ బ్రహ్మాండ నాయకుడిలో సగభాగమైనందుని భక్తజనులకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తున్నాడని అమ్మవారి ఉపాసకుల ప్రగాఢ విశ్వాసం. ఆ దేవదేవి ధ్యానంతో మానసిక ప్రశాంతతో పాటు ఇంద్రియ నిగ్రహం సుసాధ్యమవుతాయి అంటారు భక్తులు. మరి అమ్మవారు వెలిసిన దివ్య ధామం శాంతి నిలయంగా ప్రసిద్ధం. శాంతితో పాటు తన భక్తుల్లో క్షమాగుణాన్ని వృద్ధి చేసే శక్తిమతి ఆ పద్మావతి. అందుకే ఆ తల్లిని తత్తాంతి సంవర్తిని అని స్తుతిస్తారు. తిరుచానూరులో కొలువైన అలమేలు మంగమ్మను దర్శనం చేసుకుంటేనే తిరుపతి యాత్ర పూర్తయినట్లు భక్తజనులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక అన్నమయ్య మనవడు తాళ్లపాక చిన్నన్న పద్మావతి అమ్మవారి వైభవాన్ని ఓ తాళపత్రంలో సంపూర్ణంగా వివరించాడు. పద్మపురాణం ప్రకారం శ్రీనివాసుడు 12 ఏళ్లు తన హృదయేశ్వరి కోసం ఈ పుణ్యస్థలిలో తపస్సు చేశాడు. ఆ తపోఫలంగా కార్తీక శుక్ల పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో తిరుచానూరు పద్మ సరోవరంలో ఆ జగన్మాత పద్మావతిగా అవతరించింది. తీవ్ర సాధనల ఫలంగానే జ్ఞానలక్ష్మి వరిస్తుందని స్వయంగా పరమాత్మే నిరూపించిన ఘట్టమిది. అందుకే సిరుల తల్లి ఆవిర్భవించిన శ్రీకొలను తిరుమల పుష్కరణి అంతటి పరమ పవిత్రం. తిరుచానూరు తీర్థక్షేత్రంలో ఆ కరుణాంతరంగ చతుర్భుజాలతో పద్మాసనియై దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి దేవాలయ విశాల ప్రాంగణం ఒకనొకప్పుడు శ్రీవారి ధాన్యాగారమట. ఆ దివ్య ధామాన్ని అలమేలు మంగాపట్నం, శ్రీసుఖపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఆ దేవదేవికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వేడుకల వేళ విశ్వజనని వాహన వైభవం వీక్షకులకు నయనానందకరం. శేషవాహనంపై అనంతలక్ష్మిగా, హంసవాహిని అయి సరస్వతిగా, కల్పవృక్షంపై కామితార్థ ప్రదాయినిగా ఇలా రోజుకొక రూపంలో దర్శనమిస్తూ ఆ బ్రహ్మాండ నాయకి భక్తుల్ని ధన్యుల్ని చేస్తూ ఉంటుంది. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా.

కళ్యాణ్ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, వెంకట సంజీవ్ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, తిరుపతమ్మ, రమణమ్మ అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు చెప్పే పురాణ కథలు, టాపిక్స్, కథానికలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, మా మనసులను ఎంతగానో రంజింప చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే మా కోసం మరి పూల రంగడు చిత్రం నుండి సుశీలమ్మ గారు పాడిన ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు.

కదా. మరి సెప్టెంబర్ 20 అనగా రేపు మహానటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. మరి ప్రముఖ నటులు, నిర్మాత, గాయకులు, అన్నపూర్ణ స్టూడియో అధినేతగు అక్కినేని వారు 1940 సంవత్సరంలోనే ధర్మపత్ని అనే చిత్రం ద్వారా పరిచయం కావడం జరిగింది అంటున్నారు. ఆయన పూర్తి స్థాయిలో హీరోగా నటించిన చిత్రం శ్రీ సీతారామ జననం అనే చిత్రం ద్వారా పరిచయం కావడం జరిగింది. మరి 90 వసంతాల నాగేశ్వరరావు గారు తన జీవితంలో 70 వసంతాలు సుమారు కాలాన్ని నాటక కళామతల్లికి, సినీ కళామతల్లికి అంకితం చేసిన మహానుభావులు. మరి ఆయన నాటకాల్లో నటించే సమయంలో ఆయన నటన చూసిన ఘంటసాల బలరామయ్య గారు, అంటే ఇప్పటి తరం వారికి తెలియాలంటే ప్రస్తుత కాలంలో అత్యధిక చిత్రాలకు సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ గారి తాతయ్య గారు మరి సినిమాల్లో తొలి అవకాశం ఇవ్వడం జరిగింది అంటున్నారు. మనందరం ఏఎన్ఆర్ అని ముద్దుగా పిలుచుకునే అక్కినేని నాగేశ్వరరావు గారు తన 70 సంవత్సరాల జీవిత కాలంలో అందుకోని అవార్డు లేదు, పొందలేని సన్మాన సత్కారం లేదు. మరి వారి కోసం వివరంగా వివరించాలంటే మన సరదాగా కాసేపు కార్యక్రమానికి కేటాయించిన గంట సమయం కూడా సరిపోదని అనుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. అలానే ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఏఎన్ఆర్ గారు సినీ పరిశ్రమకు ఆద్యులు లాంటి వారు. ఆయన సినీ కళామతల్లికి చేసిన సేవలు అద్భుతమైనవి. మరి రేపు మన సరదాగా కాసేపు షో ఉండదు కాబట్టి ఒకరోజు ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే ఏఎన్ఆర్ గారి విషయంలో అన్నింటికన్నా చెప్పుకోవలసిన, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించడం ఎలా అయితే ఒక అత్యంత ముఖ్యమైన విషయమో, ఆయన మరణాన్ని సహితం మరణింపజేసిన మహోన్నతి వ్యక్తి ఎలా అంటే 1978-1980 ఆ మధ్యకాలంలో ఆయనకు క్యాన్సర్ అనే మహమ్మారి ప్రాణాలు కబలింపజేయడానికి వచ్చిన సమయంలో మంచితనాన్ని తప్ప కర్మ సిద్ధాంతాలను నమ్మని ఆయన వైద్య సదుపాయం అందుకుని వైద్యులు మీకు 10 సంవత్సరాలు భరోసా ఇస్తున్నామని చెప్పగా మరి మంచితనంతోనూ మంచి అలవాట్లతోనూ వైద్యులు ఇచ్చిన ఆ 10 సంవత్సరాల భరోసాను 40 సంవత్సరాలు సుమారు కాలం మరణాన్ని తన దరికి చేరకుండా తనను తాను కాపాడుకోవటంతో, తను సంతోషంగా ఉండటంతో పాటు తన కుటుంబ సభ్యులను, తనను, తన చిత్రాలను అభిమానించే అభిమానులందరికీ సంతోషాన్ని పంచిపెట్టడం జరిగింది అంటున్నారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారికి మరోమారి నివాళి తెలియజేస్తున్నాను అంటున్నారు. మరి అలానే సీతారామయ్య గారి పాత్రలో చక్కగా ఒదిగిపోయినటువంటి సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రం నుండి బాలుగారు, చిత్రగారు బృందం ఆలపించిన కీరవాణి గారి సంగీత నిర్దేశకత్వంలో త్యాగరాయ స్వామి వారి కీర్తనను సినిమాటిక్గా అద్భుతంగా వ్రాసినటువంటి వేటూరు సుందరామూర్తి గారి సాహిత్యం, భద్రగిరి రామయ్య పాదాలు కడగంగానే చెక్కిన పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మరి పవిత్రాతి పవిత్రమైన రోజైన ఏకాదశి రోజు నాడు చేసుకునే పూజలు, వ్రతాలే ఎంతో పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయంటే అంతకు ఎన్నో రెట్లు పుణ్యఫలాన్ని ప్రసాదించే రాధాష్టమి కోసం మీరు చాలా చక్కగా వివరించడంతో పాటు రాధాదేవి అష్టోత్తర శతనామావళి మొత్తం చదివి వినిపించి మరి ఆ రాధాదేవి అమ్మవారి ఆశీర్వాదాలను, పుణ్యఫలాన్ని పొందడంలో పాటు ఆ పుణ్యఫలాన్ని మాకు కూడా పంచిపెట్టారు, ధన్యవాదాలు, అభినందనలు అంటున్నారు. మరి అలానే మీరు తెలియజేసినటువంటి ముందు మాటలు ఆయనే మాయను దూరం చేసిన గీతాచార్యుడు, జగద్గురువు అయినప్పటికీ తన గురువు వద్ద నేనెంతటి వాడిని, నేనే ఈ జగానికే గురువును కదా అనే ఎటువంటి ఏ చిన్న అహంకారం లేకుండా వినయ విధేయతలతోనూ వినమ్రతతోనూ ఉండటం చాలా గొప్ప విషయం. మరి ఇది మానవులందరూ గురువుల పట్ల ఇలాగే ఉండాలని తెలియజేయడంలో భాగమే అని చెప్పంటున్నారు. మరి అలానే శనివారం సందర్భంగా లక్ష్మీనారాయణలు కొలువుండే శ్రీనివాస మంగాపురం కోసం కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి ఇతర మిత్రుల గుప్తా గారి కోరిక మనకు చక్కని పాటని అయితే వినేశాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి భాద్రపద శుభ శనివారం అంటున్నారు. ఆ కలియుగ వెంకన్న ఆశస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారు. అలానే మరొక మంచి మాట, వేదాలన్నీ తనలోనే ఉన్న ఒక శిష్యుడిగా మరి గురువు గారి ముందు తలవంచడం చాలా చక్కని విషయాన్ని తెలియజేశారంటున్నారు. అలానే మరి ఈరోజు ఉదయమే వేరే వాళ్ళని అడిగానండి రాధాష్టమి అంటే ఏంటని చెప్పి, ఎవరు కూడా చెప్పలేదు. మరి గూగుల్లో తెలుసుకున్నాను, మరి మీరు చెప్పేది అయితే రికార్డ్ చేసుకున్నాను అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఒక చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు రాధాష్టమి సందర్భంగా చాలా చక్కని విషయాలు తెలియజేశారు. అలానే రాధాష్టమి శతరామావళి గురించి కూడా చాలా చక్కని విషయాలు, చక్కని నామాలు చాలా చక్కగా చదివారు. చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకు ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి అలానే రోజు మా కోసం యముడికి మొగుడు చిత్రం నుండి వానజల్లు గిల్లుతుంటే అనే చక్కని పాటని అయితే ప్రసారం చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తాము. లిస్నర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో విలువకు కులమానం కథ వింటారు. సుందరి ఏమీ మారలేదు. 25 సంవత్సరాల క్రితం ఎలా ఆలోచించేదో అలానే ఆలోచిస్తుంది ఇప్పటికీ. ప్రపంచంలో ప్రతీది క్షణక్షణానికి మారిపోతుంటే సుందరి ఆలోచన ధోరణి అసలు మారకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కాదు, కొంచెం అసహనాన్ని కూడా కలిగిస్తుంది. సుందరి నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. 50 వసంతాల నా జీవితాన్ని తరచి చూసుకుంటే ప్రతి అంకంలోనూ తనుంది. ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ నిజమైన స్నేహితురాలిగా నాకు తోడుంది. ఏ విషయం మీదనైనా

తను నేను వాదించుకున్న సందర్భాలున్నాయేమో కానీ దెబ్బలాడుకున్న సందర్భాలు అస్సలు లేవు. కానీ తన కొడుకుల విషయంలో మాత్రం సుందరి నా మాటలు అస్సలు పట్టించుకోదు. ఎన్నోసార్లు ఆ విషయమై సున్నితంగా నేను వందరించినా ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తుందే తప్ప తన ఆలోచన ధోరణి మార్చుకోదు. కొన్ని కొన్ని మార్పులు వాటంతటవి వస్తే రావాలే కాని బలవంతంగా మనం తీసుకురాలేం. ఏది ఏమైనా స్నేహితురాల్ని కన్విన్స్ చేయలేకపోవటం నా అసమర్థత అని ఒప్పుకోవలసిందే కదా. గుత్తి వంకాయ కూర నేను చేస్తే మీరు చేసినంత రుచిగా రాదు, కొంచెం ఆ కూర చేయరు అంటూ కోడలు అడిగేసరికి కొంగు బొడ్లో దప్పి వంటింట్లోకెళ్ళాను. 30 ఏళ్ల వంటగది అనుభవం సాయంతో పావు గంటలో తిరగమూత వేసి మూత ముక్కుడి మీద బోలిస్తుండగా కోడలొచ్చి పిలిచింది. నాకు ఫోన్ వచ్చిందని. ఆ ఫోన్ సుందరి పెద్ద కొడుకు వెంకట్ నుండి. సారాంశం ఏంటంటే సుందరి కాలు జారిపడిపోయింది, తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో ఉంది. చివ్వున కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి నాకు. వస్తున్నాను అన్న ఒకే ఒక మాట సమాధానంగా చెప్పి హాస్పిటల్కు పరిగెత్తాను. ఎప్పుడు చురుగ్గా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చకచక చక్కబెట్టుకుంటూ ఉండే సుందరిని మంచం మీద అలా చూసేసరికి నాకు గుండె కలచివేసినట్టయింది. చూసావే నా జీవితం ఎలా విరికి మూలపడిందో, గద్గద కంఠంతో అంది సుందరి. కళ్ళల్లో ఉబుకుతున్న నీళ్లను అదుపు చేయటానికి రెప్పలు తాటిస్తూ, ఇప్పుడేమైపోయింది, ఒక్క నెలలో మళ్ళీ చెంగు చెంగున నేడల గంతులయ్యా అన్నాను. అన్నయ్యంగా, నేనేమైనా 16 ఏళ్ళు పడిచినా లేడిలా గంతులయ్యటానికి 50 ఏళ్లు దాటాయి. షుగరు బీపీ ఇక లేచి తిరగగలనన్న ఆశ లేదు. త్వరగా చావస్తే బాగుండు, నిస్పృహ అంది సుందరి. ఫ్రాక్చర్ అయినందుకే ఇంత బెంబేలు పడితే ఎలా? మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, నువ్వు తప్పక మామూలుగా తిరుగుతావు. చావులంటే పెద్ద మాటలు ఎందుకులే, నువ్వు లేకపోతే నేను. నా మాటలు పూర్తి కాకుండాని ఉప్పెనిలా దుఃఖం నన్ను చుట్టుముట్టేసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను సుందరి ఊరుకోపెట్టాల్సి వచ్చింది. ఊరుకోవే, నువ్వు లేని ఆ స్వర్గమైనా నాకు నరకమే. ఏదో ఈ బాధ భరించలేక మరొకరికి భారమవుతానేమోనన్న భయంతో అలా అన్నానే కాని నిన్ను వదిలి నేను మాత్రం ఎటుపోతానే. షుగర్ కొంచెం అదుపులోకి వచ్చాక ఆపరేషన్ చేసి స్టీల్ ప్లేట్ లాంటిదేదో వేస్తారట, 2 నెలల తర్వాత మళ్ళీ నడుస్తాన్లే, నా వెన్ను నిమురుతూ అంది సుందరి. అభినయ్కి చెప్పారా అడిగాను నేను అక్కడే ఉన్న సుందరి పెద్ద కొడుకు వెంకట్ని. అభినయ్ సుందరి చిన్న కొడుకు, అమెరికాలోని చికాగోలో ఏదో పెద్ద సంస్థలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ చెప్పామండి, తనకేవో మీటింగులున్నాయట, ఈ నెలలో రావటానికి వీలు పడదట, వచ్చే నెలలో వస్తాడేమో మరి చెప్పాడు వెంకట్. నాకు తెలుసు అభినయ్ వీలు పడదని చెప్పేసుంటాడు. వెంకట్ ఆ విషయాన్ని మర్యాదపూర్వకమైన మాటలతో నాకు చెప్పాడు. అప్రయత్నంగా సుందరి ముఖం వైపు చూశాను. కొడుకు రావటానికి వీలు పడదన్నాడన్న విషయాన్ని ఆమె చాలా క్యాజువల్గా తీసుకుంది. అసలు ఏమాత్రం ఫీల్ అవ్వటం లేదు, వాడికి ఎక్కడ కుదురుతుంది, వాడు పెద్ద ఆఫీసరాయే, వెంకట్లా గుమస్తా కాదుగా, ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు పెట్టడానికి, వాడొక్కరోజు లేకపోతే చాలా సమస్యలు వస్తాయట అక్కడ. అంత నొప్పితోనూ చిన్న కొడుకుని సమర్థించేసింది సుందరి. చూస్తుంటే కొడుకు చూడటానికి రాకపోవడమే కరెక్ట్ అన్నట్టుంది తన వాలకం. అయినా ఇదంతా నాకు కొత్తేం కాదు, సుందరి మొదట్నుంచి చిన్న కొడుకు అభినయ్ని ఇలానే వెనకేసుకొస్తుంది. ఎందుకంటే వాడు చదువుల్లో 1 స్టూడెంట్, ఎల్కేజీ నుంచి ఎంటెక్ వరకు ప్రతి పరీక్షలోనూ అతనే ఫస్ట్. చాలాసార్లు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి అతనికి. బాగా చదివే పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవటం, మెచ్చుకోవటం తల్లిదండ్రులందరికీ సహజమే. కానీ సుందరి అభినయ్ని మెచ్చుకోవటంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆ మెచ్చుకోలులోని ప్రతి మాట వెంకట్ని ఎత్తి పొడుస్తున్నట్లుంటుంది. పాపం నా ముందే వెంకట్ తన తల్లి మాటలకు చిన్నబెచ్చుకోవడం ఎన్నోసార్లు జరిగింది. ఈ విషయమై గత 25 సంవత్సరాలుగా నాకు సుందరికి చాలా వాగ్వివాదం జరిగింది. కానీ తన పద్ధతి తందే. ఆలోచనలు కట్టిపెట్టి సుందరి వైపు చూశాను. మా పిన్నత్తగారికి కూడా 10 ఏళ్ల క్రితం ఇలానే ఫ్రాక్చర్ అయింది, కానీ 4 రోజుల్లో కోలుకుని 2 నెలల్లో మళ్ళీ మామూలుగా తిరిగే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఆమెకు 80 ఏళ్ళు. కులాసాగా

రాయిలా ఉన్నారు. సుందరికి ధైర్యం కలగటం కోసం ఏవేవో మాట్లాడసాగాను. నేను ఇంటికి బయలుదేరుతున్నప్పుడు సుందరి ముఖంలో దిగులు చూసి నాకు గుండెలు పిండేసినట్టు అనిపించింది. తనకి రాకూడని కష్టమే వచ్చింది. ఇలాంటి సమయంలో స్నేహితురాలిగా పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు దగ్గరుండి చూసుకోవాలి. గట్టిగా నిర్ణయించుకున్నాను. మళ్ళీ వస్తావా? ఆశగా అడిగింది సుందరి. రోజు వస్తాను, నువ్వు మళ్ళీ మామూలుగా లేచి నడిచేంతవరకు అన్నాను ఆమె చేతి మీద చెయ్యేసి. బ్రెడ్ ముక్కలకు వెన్న రాసి ఓవెన్లో ఫ్రై చేస్తే సుందరికి చాలా ఇష్టం. ఆ సంగతి గుర్తొచ్చి వెన్నతో కరకరలాడేలా కాల్చిన బ్రెడ్ ముక్కలు చిన్న డబ్బాలో పెట్టుకుని సాయంత్రం వరకు రాలని కొడలికి చెప్పి హాస్పిటల్కు బయలుదేరాను. నిన్నటి మీద కొంచెం ఉత్సాహంగా ఉంది సుందరి. కారణం వెంటనే తెలిసిపోయింది నాకు. అదేంటంటే అభినయ్ అమెరికాలో సొంత ఇల్లు కొనుక్కున్నాడట. అమెరికాలో ఇల్లంటే మాటలేంటే? నిండా 30 ఏళ్ళు లేని పసివెదవ అప్పుడే స్వశక్తితో ఇల్లు అమర్చుకున్నాడు. అది కూడా సకల సౌకర్యాలున్న ఇల్లట. ఇక్కడ వీడు వెంకట్ ఓ గజం స్థలం కూడా ఏర్పరచుకోలేకపోయాడు. సంసారం ఎదడానికి తెగ కష్టపడిపోతున్నాడు. వా పోయింది సుందరి, ఎంత చెట్టుకంత గాలి, ఎవరి సంపాదనలు వారివి. ఒక్కసరిగా అన్నాను. వెంకట్ భార్య అక్కడే ఉంది, అత్తగారి కోసం క్యారేజ్ వండి తెచ్చింది. ఆమె ముఖం నల్లపడటం నా దృష్టి దాటిపోలేదు. సుందరికి భోజనం పెట్టడంలో ఆమె కోడలితో పాటు నేను సహాయపడ్డాను. ఆ అమ్మాయి వండి తెచ్చిన పదార్థాలు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో ఓ కూర ఓ చారులా కాకుండా సుందరికి ఇష్టమైనవి కొంచెం కొంచెంగా 4-5 రకాల ఐటమ్స్ తీసుకొచ్చింది. మధ్యతరగతి మహిళ, ఆ వంటలు అంత శ్రద్ధగా శ్రమ ఖర్చు అనుకోకుండా అత్తగారి కోసం వండి తేవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చేదు మందులతో అత్తయ్య నోరు పాడై ఉంటుంది. 4-5 అదరవులుంటే 2 ముద్ర తింటారని అభిమానంగా అంది సుందరి కొడలు. మెచ్చుగోలుగా చూశాను ఆమె వైపు. వెంకట్కి తగ్గ భార్యే అనిపించింది. వెంకట్ తల్లికెప్పుడు చేదోడు బాదోడుగా ఉండేవాడు. కూరలు తేవడం, ఇంటికి ఎవరైనా వస్తే మర్యాదలు చుట్టం లాంటి పనులన్నీ కూడా చిన్నప్పటి నుంచి అతనే చూసేవాడు. చదువులో అంతంత మాత్రమే అయినప్పటికీ కలుపుకోలుతనం, ఇతరులకు సహాయం చేసే స్వభావం, ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలున్నాయి అతనికి. అభినయ్ వెంకట్కు పూర్తిగా వ్యతిరేకం. అతను కేవలం చదువులో ఫస్ట్ అంతే. ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద పూర్వకంగానైనా పలకరించేవాడు కాదు. అంతెందుకు, అతని తల్లికి స్నేహితురాల్ని, నన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే బలవంతంగా ఓ చిరునవ్వు నవ్వటమో లేక చూసి చూడనట్టు పోవడమో చేసేవాడు. ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అస్సలు పట్టించుకునేవాడు కాదు. తను తన చదువు అంతే. సుందరి అభినయ్ చదువుని చూసి మురిసిపోతుంది. వాడు కొడుకై పుట్టడమే పెద్ద వరం అనుకుంటుంది. వాడి గురించి గొప్పలు చెప్పడమే ఆమెకున్న వ్యాపకమైపోయింది. చదువు అబ్బక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వెంకట్ వల్ల తమకు మంచి పేరు రాలేదని వాపోతుంటుంది. సుందరి భోజనం పూర్తయ్యాక కాసేపటికి డాక్టర్ గారు చెప్పారు, షుగరు బీపీ కంట్రోల్లోకి వచ్చాయని, రేపే ఆపరేషన్ అని. సుందరి ముఖం ఆందోళనతో నిండిపోయింది. ఆమె నుదుటి మీద చెయ్యేసి మృదువుగా నిమిరాను. ఏం భయం లేదు, అంత సవ్యంగా జరుగుతుంది, నేను నీ పక్కనే ఉంటాగా అన్నాను కళ్ళతోని. సుందరికి ఆపరేషన్ జరిగి 2 వారాలైంది. ఇంకో వారంలో ఆమెను డిశ్చార్జ్ చేస్తారు. ఇంకో 3 వారాల విశ్రాంతి తర్వాత ఆమె బెల్లగా నడవటం కూడా మొదలు పెట్టవచ్చని డాక్టర్లు చెప్పారు. ఎప్పటిలానే ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. తండ్రి బత్తాయిలు కోసి ఇస్తుంటే వాటి నుండి జ్యూస్ పిండుతోంది వెంకట్ కూతురు 10 ఏళ్ల అనుపమ. మాటల మధ్యలో అభినయ్ ప్రస్తావన రావటంతో అభినయ్ వచ్చే ప్రోగ్రాం ఏదైనా ఉందా అని వెంకట్ని అడిగి పెద్ద పొరపాటు చేశాను. వెంకట్ సమాధానం చెప్పేలోపే సుందరి అందుకుంది. వాడికి ఇక్కడ తీరికే న్యూజెర్సీలో ఏదో సెమినార్కు 2 రోజుల పాటు అటెండ్ అవ్వాల్సి ఉందట. ఇంకా పై చదువులేదో చదువుతున్నాడట. గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు, వృత్తిరీత్యా ఎత్తులు పై ఎత్తులు, వాడికి క్షణం తీరుకుండదు. వీడెలాగో చదువురాని ముద్దాయే, నన్నే అంటిపెట్టుకుని అత్తెసరు బతుకు బతుకుతున్నాడు. వాడైనా పైకి ఎదిగితే తల్లిగా అదో తృప్తి. తల్లి మాటలకు వెంకట్ ముఖంలో రంగులేవి మారలేదు. అభావంగా చాలా మామూలుగా ఉంది. యోగి పొంగవుడిలా కనిపించాడు.
అతను క్షణం నాకు

0: కాని వెంకట్ అంత స్త్రితప్రజ్ఞత నాకు లేదు. అందుకే సుందరి మీద పీకలదాకా కోపం వచ్చింది. తమాయించుకోసాగాను. అనుపమ జ్యూస్ తీయడం పూర్తి చేసి నాకు సుందరికి చెరో గ్లాసు ఇచ్చింది. ట్యూషన్లో దించండి నాన్న అంటూ తండ్రిని బయలుదేరదీసింది. మీరుంటారు కదా అంటీ, నేను అనుపమని దించేసి అరగంటలో వస్తాను అన్నాడు వెంకట్. నేను సరేనన్నట్లు తలూపాను. బత్తాయి జ్యూస్ సిప్ చేశాను. చేదుగా అనిపించింది. అది సుందరి మాటల వలన కలిగిన చేదు. గ్లాస్ పక్కన పెట్టేశాను. చెప్పాలి, మరొక్కసారి చెప్పాలి. స్నేహితురాలిగా సుందరి ఆలోచన విధానం తప్పని గట్టిగా చెప్పాల్సిన బాధ్యత నా మీదంతనిపిస్తోంది. చూడు సుందరి, అభినయ్ తెలివైనవాడు, బాగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు. తల్లిగా నీకది ఆనందకరమైన సంగతే, ఆనందించు. కానీ ఎందువలన వెంకట్ని నువ్వు అప్రయోజకుడిని కించపరుస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. వెంకట్ కూడా తన స్థాయికి తగ్గట్టు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నాడు. మాట మంచితనం ఉంది, ఇతరులకు సహాయపడే గుణం ఉంది. నిన్ను వాడు, వాడి భార్య పిల్లలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కేవలం తక్కువ చదువుకోవటం అన్నది అంత పెద్ద లోపమా? అభినయ్లాని వెంకట్ కూడా పెద్ద ఉద్యోగమే చేస్తుంటే దూరంగా మరే ఊళ్ళోనూ ఉండుంటే? నీ గొంతులో గ్లాసులు నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. వాడికి చదువు అవ్వలేదు కాబట్టి అమెరికాకో ఆస్ట్రేలియాకో ఎగిరిపోకుండా నిన్ను అంటిపెట్టుకుని ఇక్కడే ఉన్నాడు. నీకు ఈ చివరి రోజుల్లో ఆసరాగా కొండంత అండగా ఉన్నాడు. చదువు గొప్పది, అది ఎవరూ కాదనలేని నిజం. కానీ ఈ ప్రపంచంలో అదొక్కటే గొప్పదనేది మాత్రం నిజం కాదు. చదువు రానంత మాత్రాన ఆ పిల్లలు ఎందుకు పనికిరారనో, జీవితమే వృధానో అనుకోవటం మూర్ఖత్వం. మనిషి విలువకు కొలమానం చదువు. తద్వారా వచ్చే సంపాదన మాత్రమే కాదు, పెద్ద చదువులు చదివి మానవత్వం, క్షమ, దయ, పరోపకారం, స్నేహశీలత లేని వ్యక్తులను మనం మెచ్చుకోగలమా? కడుపులో దాచుకోవలసిన కన్నవాళ్ళమై ఉండి మనమే మన పిల్లలను తెలివితేటలు లేవను, పెద్ద చదువులు చదవలేదను, సంపాదన తక్కువను చిన్నబుచ్చుతుంటే ఎలా? ఒకే తల్లి కడుపున పుట్టినంత మాత్రాన పిల్లలందరూ ఒకే రీతిన ఉండరు. పెద్దగా చదువుకోకపోయినా వెంకట్లో ఎన్నో మంచి గుణాలున్నాయి, వాటిని నువ్వు గుర్తించు. మానవ సంబంధాలంటే విలువలేని ఈ రోజుల్లో ఏంటికో అభినయ్ లాంటి కొడుకున్నాడేమో, కానీ వీధికొక్కడు కూడా వెంకట్ లాంటి కొడుకు లేడు. అలాంటి అరుదైన తల్లిని అభిమానించే మనసున్న కొడుకుని కన్న నువ్వు అదృష్టవంతురాలివి. కనీసం ఈకనన్నా వాడి మనసు కష్టపెట్టకుండా ప్రవర్తించు. చాలా పదునుగా ఆవేశంగా చెప్పాను. ఈ విషయమై ఇలా నేను ఆవేశపూరితంగా లెక్చర్ ఇవ్వడం మొదటిసారేం కాదు. కానీ ఆశ్చర్యకరంగా సుందరి ఎప్పటిలా నాతో వాదించలేదు. నా మాటల్ని సీరియస్గా తీసుకుందని ఆలోచిస్తున్నట్టున్న ఆమె ముఖముద్ర చెబుతోంది. ఆలోచించడం మార్పుకి సంకేతమని తెలుసు నాకు. బత్తాయి రసం ఉన్న గ్లాస్ అందుకుని సిప్ చేశాను. ఇప్పుడు తీయగా ఉంది. వినంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో విలువకు కొలమానం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బండేడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గణపతి నవరాత్రి మహోత్సవాలు అన్ని ప్రాంతాలలో వైభవంగా కొనసాగుతున్నాయి. భీమవరం పట్టణంలో పలువురి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో స్వామికి నైవేద్యాలు భక్తులు సమర్పించారు. అనంతరం అన్న సమారాధన చేశారు. భీమవరం పట్టణ పరిధి 4-5 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి బుప్పతరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ రెండు వార్డుల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం, తాగునీటి సరఫరా పనులను ఎంపీ నిధులతో పాటు ప్రభుత్వ సాధారణ నిధులు 4 కోట్లతో చేపడుతున్నామని శ్రీనివాస వర్మ తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించేలా గ్రీన్ కార్ప్స్ ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సమగ్ర శిక్ష ఏఎంఓ సిహెచ్ చంద్రశేఖర్ సూచించారు. భీమవరం డివిజన్ పరిధి 10 మండలాల్లో ఉన్నత పాఠశాలల నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏఆర్కేఆర్ పురపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కార్యక్రమాల వివరాలను ప్రకృతి కనెక్ట్ యాప్ ద్వారా ఎన్జీసీ జిల్లా సమన్వయకర్త రవీంద్ర వివరించారు. ఈ పంట ఈ కేవైసీ నమోదును

నెలాఖరులోగా 100% పూర్తి చేయాలని జేసీ కల్పశ్రీ ఆదేశించారు. సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యం మద్దతు ధరపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. యువతలో సేవాభావం, దేశభక్తి పెంపొందించేలా ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందని భీమవరం 2 పట్టణ సిఐ మురళి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో జాతీయ సేవా పథకం కార్యక్రమాల్లో ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు విక్రమ్ సూచించారు. ఆరోగ్య ఆశా కార్యకర్తలతో శుక్రవారం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో గైనకాలజీ వైద్యులు అందుబాటులో ఉన్నారని, ఇక్కడ అందే ప్రసూతి సేవలను ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని అన్నారు. భీమవరం లోసరి రహదారి ఆధునీకరణకు అనువుగా ఆక్రమణలన్నింటినీ తొలగించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆమె శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మార్గాన్ని సిఆర్ఎఫ్ నిధులు 43 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు పేర్కొన్నారు. డిఎన్ఆర్ కళాశాల, కేజీఆర్ఎల్ కళాశాల వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 17 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. గొల్లవాని తిప్ప నుంచి రామాయణపురం వరకు రహదారి విస్తరణకు 7 కోట్ల 25 లక్షల రూపాయలు, తోకతిప్ప నాగేంద్రపురం ప్రాంతాలలో 8 కోట్ల రూపాయలతో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రానికి 47,918 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కార్యాలయాల్లో ఆన్లైన్ చేయని దరఖాస్తులు 2,000కు పైగా ఉండవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు 1,925 మందిని అర్హులుగా గుర్తించారు. 45,993 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య పింఛన్లకు అత్యధికంగా 27,725 దరఖాస్తులు అందాయి. ఇతర విభాగాల్లో వితంతువులు 10,747, దివ్యాంగులు 5,213, ట్రాన్స్ జెండర్లు 11, ఒంటరి మహిళలు 283, చేనేత కార్మికులు 412, చర్మకారులు 400, మత్స్యకారులు 1,807, డప్పు కళాకారులు 361, కల్లు గీత కార్మికులు 959 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన వేగంగా పూర్తి చేసి ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ఎంపీడీఓ లాగిన్ కు పంపాలని జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల అధికారిని ఏ వెంకటలక్ష్మి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలో భాగంగా శుక్రవారం మొగల్తూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి 124 వినతులు స్వీకరించారు. ప్రతి శాఖ అధికారి తమకు వచ్చిన సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అన్నారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పరిపాలనా కార్యకలాపాలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సిబ్బంది విధుల్లో చేరేలా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాత బస్టాండ్ సమీపంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనంలో 1 అంతస్తును తాత్కాలికంగా జడ్పీ కార్యాలయం కోసం కేటాయించారు. ఈ భవన సముదాయాన్ని శుక్రవారం ఏలూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్ బృందం పరిశీలించింది. అందులోని సువిశాల హాల్ను తాత్కాలిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రస్తుతం గుర్తించిన భవనం కేవలం ఉద్యోగుల విధులకు మాత్రమే పరిమితం కానుంది. భవిష్యత్తులో జడ్పీ పాలకవర్గం కొలువుదీరితే సమావేశ మందిరంతో పాటు చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓలకు ప్రత్యేక ఛాంబర్లు, అకౌంట్స్, పరిపాలనా విభాగాలకు విశాలమైన స్థలం అవసరం ఉంటుంది. అందువల్ల పాలకవర్గ ఏర్పాటు నాటికి మరో పెద్ద భవన సముదాయాన్ని అద్దెకు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శాశ్వత భవన నిర్మాణానికి కనీసం 2 ఎకరాల భూమి అవసరమని, నిధులకు కొరత లేనప్పటికీ నిర్మాణం పూర్తయ్యేందుకు కనీసం 2 ఏళ్ల గడువు పడుతుందని అంచనా వేస్తున్నారు. శాశ్వత భవనం సిద్ధమయ్యే వరకు తాత్కాలిక ప్రాంగణాల్లోనే జిల్లా పరిషత్ కార్యకలాపాలు సాగనున్నాయి. భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే భీమా ఉడ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడగా కార్యాలయాన్ని భీమవరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ పైభాగంలో ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని తాత్కాలికంగా కేటాయించారు. హెచ్ఐవి ఎయిడ్స్ తో పాటు లైంగిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన భీమవరంలో 5K రెడ్ రన్ మారథాన్ నిర్వహించనున్నట్లు లెపర్సీ ఎయిడ్స్ టీబీ నియంత్రణ జిల్లా అధికారి ఎం రవికుమార్ తెలిపారు. 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువత విద్యార్థులు ఈ రన్ లో పాల్గొనవచ్చని అన్నారు. విజేతలకు బహుమతులు అందజేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని అన్నారు. పోటీలో పాల్గొనే వారు ముందుగా పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇలాంటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి
తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంపు లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
3: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. రేడియో విష్ణు శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాలలో ఒకటి ఆణిముత్యాలు. నిరంతరం సాగిపోయే ఈ కార్యక్రమంలో మా శ్రోతలు మెచ్చే అలనాటి సినిమా పాటలు ఏరి కోరి మేము ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా రామాపురంలో సీత ఈ చిత్రం నుంచి మనసు మందారం పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి చంద్రమోహన్, సుజాత నాయక నాయకులుగా నటించారు. మరి పాట విందామా?

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: రామాపురంలో సీతా చిత్రం నుంచి మనసు మందారం పాటు విన్నారు కదా, తర్వాత పాట రామదండు ఈ చిత్రం నుంచి బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట వింటారు. ఆత్రేయ గీత రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ చిత్రానికి ఎన్ఎస్ మణి దర్శకత్వం వహించగా మురళీమోహన్ సరిత జంటగా నటించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: వెళ్ళినాక చెప్తానయ్యా,
1: చెప్పుకుంటే
0: తంటావయ్యా.
2: గోపాలా

గోపాల గోవిందరే నాయన గోపాల రారా సాయం పట్రా నెట్టు.

0: కంటాలయ్యా
1: వెళ్ళి నాకు చెప్తానయ్యా
2: చెప్పకుంటే ఎట్లాగయ్యా
1: చెప్పుకుంటే కంటాలయ్యా మందు తోంది.

రామదండ చిత్రం నుంచి బాలు ఆలపించిన బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట విన్నారు కదా. ఇప్పుడు రాజా చంద్ర దర్శకత్వంలో మురళీమోహన్ మాధవి జంటగా 1981లో విడుదలైన చిత్రం వారాలబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి కడవల్ల కాకి పాట వింటారు. గీతరచన జాలాది, సంగీతం చక్రవర్తి.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. వారాలబ్బాయి చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంతో జయసుధా అంబిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రం నుంచి కనులు చాలువు కాలము చాలదు పాట వింటారు. రాజశ్రీ గీతానికి చక్రవర్తి స్వరాలు అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. మరి ఈ పాట మీ అందరికోసం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: విశ్వరూపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన కనులు చాలవు పాట విన్నారు కదా. తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి సూర్యునికొకటే ఉదయం పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానానికి చక్రవర్తి స్వరాలు అందించగా దాసరి నారాయణరావు గీతరచన చేశారు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు జయప్రద జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా దాసరి దర్శకత్వం వహించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1981లో విడుదలైన మరో చిత్రం సంగీత. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఆకాశానికి రవికిరణం పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరి ఈరోజు సంగతులు ఏంటో కబుర్లు ఏంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్

0: జీర్ణశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. రైలు దూసుకొస్తోంది, భయపడి వదిలేస్తే కళ్ళ ముందే ఓ వ్యక్తి శరీరం ముక్కలైపోతుంది. అంతే, ధైర్యం చేసి పట్టాల మీదకు దూకారు కిమిడి సుమతి. పట్టాల మీదున్న వ్యక్తిని పక్కకు లాగి ప్రాణాల్ని కాపాడారు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సుమతి ధైర్య సాహసాన్ని మెచ్చిన ప్రభుత్వం ఇటీవల లైఫ్ సేవింగ్ అవార్డును బహుకరించింది. అది 2023 పశ్చిమ బెంగాల్లోని మెచేదా రైల్వే స్టేషన్లో రాత్రి గస్తీకి వేశారు నన్ను. నిమిషం ఆదమర్చినా ఏదో ఒక అవాంఛిత ఘటన చోటు చేసుకునే స్టేషన్ అది. ఆ రోజు కూడా అంతే, స్టేషన్లోకి వస్తూనే చాలా దిగాలుగా ఉన్నాడు ఓ వ్యక్తి. దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాను నేను. చూస్తూ ఉండగానే పట్టాలపై తలపెట్టాడు. రైలుకు సిగ్నల్ ఇచ్చే గ్యాప్ కూడా లేదు. పట్టాల మీదకి దూకి అతన్ని పక్కకు లాగేశా. అందుకే ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నా. అయితే ఓ ప్రాణాన్ని కాపాడినప్పుడు వాళ్ళు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా చూసే చూపు, మాటలు, ఆ సంతోషం ముందు నా కష్టం చిన్నదే అని అనిపించింది. ఈ తెగువ ధైర్యం రాత్రికి రాత్రే వచ్చిందైతే కాదండి. మాది విజయనగరం జిల్లాలోని వంగర మండలం తలగాం గ్రామం. నాన్న త్రినాథరావు, అమ్మ రమణమ్మ, వ్యవసాయ కూలీలు వాళ్ళు. మేం 6 పిల్లలం, ఒక అబ్బాయి, 5 అక్క చెల్లెళ్ళం. ఆడపిల్లలు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని అమ్మ ఆశ. కానీ 5 అమ్మాయిల్ని కన్నారు. పెళ్ళిళ్ళు చేసి పంపేయక ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. ఎందుకు అని సూటుపోటు మాటలు అనేవారు. మాలో ఒక్కరైనా పోలీస్ అవ్వాలి అని అనేది అమ్మ. పెద్దక్క పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం తెచ్చుకుంది. మిగతా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇక మిగిలింది నేనే. ఎంకామ్ పూర్తయ్యాక 2019 రైల్వే పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేశా. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించా. శిక్షణ కోసం వేరే రాష్ట్రం వెళ్ళాను. భాష రాదు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు అన్నీ వేరు. 2 చాలా ఏడ్చాను. వెనుతిరిగి రావడం మాత్రం అస్సలిష్టం లేదు. కష్టపడి భాష నేర్చుకున్నా, శిక్షణ పూర్తి చేసుకున్నా. ఇంత కష్టపడితే క్షేత్రస్థాయిలో ఎంత వివక్షో. అక్కడి వాళ్లకు దక్షిణాది వాళ్ళంటే అస్సలు గిట్టదు. ప్రతి విషయంలోనూ చిన్నచూపే. వేసుకున్న బట్టల నుంచి తినే తిండి వరకు ప్రతిదాన్ని వెక్కిరించేవారు. వీళ్ళందరికీ నా పనితోనే సమాధానం చెప్పాలనుకున్నా. నా బాధ్యతల్ని పూర్తి చేయడానికి సాయశక్తులా ప్రయత్నించా. మొదట్లో ఆత్మహత్యలు చూసి భయపడేదాన్ని. కానీ ఇకపై వాటితోనే నా ప్రయాణం అని సముదాయించుకొని ముందడుగు వేశాను. అలా 2022 మైనర్లను కాపాడి ఇంటికి చేర్చినందుకు రెస్క్యూ ఫర్ చైల్డ్ మిస్సింగ్ అవార్డును ఇచ్చారు. తర్వాత ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని కాపాడినందుకు బ్రేవరీ అవార్డును ప్రదానం చేశారు. ఈ 5 ఇలాంటివి చాలానే జరిగాయి. ఇవన్నీ వృత్తి మీద ప్రేమను, బాధ్యతను మరింత పెంచుతాయి అని అంటున్నారు కిమిడి సుమతి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరో విషయం అయితే తెలుసుకుందాం. ఒక్క ఫోటో ఎన్నో అనుమానాలకు, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ రఫేల్ యుద్ధ విమానం ముందు దిగిన ఫోటో అది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ సమయంలో మన రఫేల్ యుద్ధ విమానాలను నేల కూల్చినట్లు, ఒక మహిళా పైలట్ను బంధించినట్లు పాక్ ప్రచారం చేసుకుంది. ఆమె శివాంగి కావచ్చున్న ఊహాగానాలు దేశవ్యాప్తంగా వచ్చాయి. ప్రభుత్వంతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అప్పట్లో ఆ వార్తనైతే ఖండించారండి. శివాంగి ఓ ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా శిక్ష తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఆ

ఊహాగానాలకు తెరపడలేదు. మే నుంచి దాదాపు 6 నెలలు శివాంగి బయట కనిపించకపోవడంతో ఆమె ఎక్కడున్నారు అన్న విషయం మీద చర్చలు కొనసాగుతూనే వచ్చాయి. రాష్ట్రపతి ముర్ము అంబాలాలోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి రఫేల్లో ప్రయాణించారు. ఈ సమయంలో రఫేల్ పక్కన శివాంగితో కలిసి నిల్చున్న ఫోటోల్ని ముర్ము సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో పాక్వి కట్టుకదలేనని తేలిపోయింది. ఇంతకీ శివాంగి సింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈమె స్వస్థలం వారణాసి. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. చిన్నతనం నుంచి పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలు కన్న శివాంగి 2017లో వైమానిక దళంలో పైలట్గా చేరారు. MiG-21 బైనస్ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. తన ప్రతిభకు ప్రతిఫలంగా 2020లో రఫేల్ యుద్ధ విమానం శిక్షణకు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళ పైలట్ శివాంగి. శిక్షణ అనంతరం అంబాలా ఎయిర్బేస్లోని గోల్డెన్ యూరోస్ స్క్వాడ్రన్ బృందంలో పైలట్గా ఉన్నారు. యుద్ధ విమానాల నియంత్రణకు బహుముఖ నైపుణ్యాలు అవసరమని అందుకు తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నారు. ఇప్పటికే రఫేల్ రాణిగా పేరు తెచ్చుకున్న శివాంగి వ్యోమగామిగా అంతరిక్షంలో విహరించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. భారత్ చేపట్టాలనుకుంటున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగమవ్వాలనేది ఆమె కల. అది నిజమవుతుంది అని అనడంలో సందేహమే లేదండి. ఓకే లిసనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఏబీసీ జ్యూస్ తాగితే మెరిసే చర్మం సొంతమవుతుందని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరుగుతుంది. యాపిల్, బీట్రూట్, క్యారెట్ వేటికవే ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అయితే బీట్రూట్లో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల రక్తపోటు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కానీ ఈ మూడు కలిపి తీసుకుంటే మెరిసే చర్మం సొంతమవుతుందని ఏ పరిశోధనల్లోనూ నిర్ధారణ కాలేదండి. పైగా క్యారెట్, బీట్రూట్లు రోజూ తినలేం. కాయగూరల రూపంలో కంటే ఇలా రసాలుగా తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి. దీంతో ప్రతిరోజు నిర్దిష్ట మొత్తంలో మన శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పాలిఫెనాల్స్, బీటా కెరోటిన్లు అంది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వడబోయకుండా తాగినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయండి. అలా తాగలేని వారు నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు వీటిని శుభ్రంగా కడిగి పై పొట్టుని తీసి మాత్రమే జ్యూస్ చేసుకుని తాగాలి. ఇవి మీ శరీర తత్వాన్ని బట్టి సరిపోతుందో లేదో గమనించుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు తేనె కలపకుండా తీసుకోవాలి. ఒకవేళ రసాల రూపంలో పడని వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, గర్భిణీలు సూప్ చేసి తాగితే మేలు. అయితే ఇవన్నీ తీసుకునే ముందు పోషకాహార నిపుణుల్ని సంప్రదించడం అయితే మంచిదండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం దాల్ కీమా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి మటన్ కీమా 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆవు నూనె 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 చెంచాలు, టొమాటోలు 2, పసుపేమో 1/2 చెంచా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం 1 చెంచా, ఉప్పేమో తగినంత, శనగపప్పు 1 కప్పు, నీళ్ళేమో 2.5 కప్పులు, గరం మసాలా 1 చెంచా, పుదీనా తరుగు 2 చెంచాలు, నిమ్మకాయ చెక్క 1. ఓకే లిసనర్స్, మరి దాల్ కీమాకి కావలసినవి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరి తయారీ విధానం గురించి అయితే తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి నూనె పైకి తేలేంత వరకు ఆగాలి. అప్పుడు పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించాలి. కీమా కూడా వేసి రంగు మారాక శనగపప్పు, నీళ్లు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. స్టవ్ కట్టేసి కుక్కర్ మూత వచ్చాక గరం మసాలా, పుదీనా తరుగు వేసి నిమ్మకాయ పిండుకుంటే రుచికరమైన దాల్ కీమా అయితే రెడీ అయిపోతుందండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా మంచి విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: చెవి పోట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్లు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్లు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి విప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిల్లో దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా.

రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్ట ఇష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్లని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని, ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సొలిజనాస్ మరి 3 నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలు రాయల గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్

0: రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623729.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి 2 ఏళ్లు కీలకమంట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి 2 ఏళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడి వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి 2 ఏళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ 2 ఏళ్లలోనే నిర్ణయం అయిపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవన్. బిజినెస్ మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 1 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి వాసన శబ్దాలకు

విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తినుబండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు. విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు. పేరు పెట్టి పిలిస్తే పలకరు. కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్లకు స్పందించరు. చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు. ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు. ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించినా వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొటనవేలు మీదో చేతులు ఊపుతూనో గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865585773.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్ళు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్య భరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి

0: ఇవి ఎలా రకాల విత్తనాలని బదిలం చేసి ఉత్పత్తి చేసి అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
1: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
2: మా విత్తనాల బ్యాంక్ వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
0: విత్తనాల బ్యాంకుని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానం ఏదైనా ఉంటే దాని కూడా రాయాలి.
2: సీజన్ మొదలయ్యే ముందు మేము రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాల్ని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని
3: కోరుతాం.
2: వేర్వేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకు కి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్ళు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
0: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
2: గిరాకీ తక్కువన్న సాంప్రదాయక రకాల్ని, విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకుండా వాళ్ళు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
0: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి 2 మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకు కి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరు చేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాల

0: ని విడివిడిగా స్పష్టమైన లేబుల్లు అంటించిన డబ్బాల్లో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్ కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగులు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
1: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పు ధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను, ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
0: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడా విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
2: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
0: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంక్ ని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయిక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయిక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణా సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
1: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
3: వీరమణి గంటలే,
4: విల్లాలి వీరనే,
3: వీరమణి గంటలే. ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. భలే బ్యాగ్ అంటండి, మరదేంటో తెలుసుకుందామా? గ్యాసు కరెంటు లేకుండానే సగం వంట పూర్తయిపోతుందంటే

ఎవరికైనా ఆనందమే కదూ. అలాంటి అవకాశాన్ని కల్పించేదే ఇక్కడ కనిపిస్తున్న వండర్ బ్యాగ్. బియ్యం, కూరగాయలు లేదా మరే పదార్థాలనైనా కాస్త ఉడికించి గిన్నెతో సహా ఈ బ్యాగ్లో పెట్టామంటే చక్కగా వంట పూర్తయిపోతుంది. లోపలి పొర రీసైకిల్ పాలిస్టరీన్ బాల్స్తోనూ, బయట పొర పాలీకాటన్తోనూ చేసే ఇది థర్మల్ ఇన్సులేషన్ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. అంటే మనం సగం ఉడికించిన వేడి పదార్థాలు ఇందులో పెట్టినప్పుడు ఈ బ్యాగ్ ఆ వేడినే తిరిగి ఉపయోగించి మిగతా సగం ఉడికించేందుకు సహాయపడుతుంది. అయితే దీనిలో పదార్థం ఉడకాలంటే మాత్రం కొన్ని గంటల ముందే ఆ గిన్నెను బ్యాగ్లో పెట్టేయాలి. అమెరికాలోని విరివిగా వాడుతున్న ఈ రకం బ్యాగులను పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ఆఫ్రికా, కెన్యా లాంటి దేశాల్లో 700,000 దాకా పంచిపెట్టారు. స్పీకర్ గాల్లో తేలుతుందంటండి, మరి అదేంటో తెలుసుకుందామా? గాల్లో తేలినట్టుందే పాట చాలామంది వినుంటారు, కానీ ఇక్కడ కనిపిస్తున్న రంగురంగుల అందమైన స్పీకర్లు మాత్రం నిజంగానే గాల్లో తేలిపోతూ మనకి పాటలు వినిపిస్తాయి. ఈ ఆస్పి లెవిటేటింగ్ ఫ్లోరింగ్ బ్లూటూత్ స్పీకర్ ఫోన్లో, ఐప్యాడ్లతో, యుఎస్బి బ్లూటూత్ల ద్వారా అనుసంధానమై ఉంటుంది. దీని కింద భాగం సాధారణంగా ఉండి పైభాగం మాత్రం గాల్లో తేలుతూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అయస్కాంత తత్వం ఆధారంగా పనిచేసే దీని నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే సౌకర్యం ఉంది. విన్నారు కదండి, మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వినే ముందు ఒక మంచి సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఇల్లే ప్లానటోరియం చేసే ఈ డివైస్ ని గురించి తెలుసుకుందామా? ఆరు బయట నక్షత్రాలు కనిపించేలా పడుకోవాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఆ అవకాశం అందరికీ దొరకదు. కానీ ఈ హోమ్ స్టార్ ఆక్వా ప్లానటోరియాన్ని ఇంటికి తెచ్చుకున్నామంటే చుక్కలు దాన్ని వెంటే వచ్చేస్తాయి. బ్యాటరీతోనే పనిచేసి దీన్ని ఒక్కసారి ఆన్ చేసామంటే ఏకంగా 10,000 నక్షత్రాలు మన ముందు ప్రత్యక్షం అవుతాయి అంటండి. మరి ఇంకొక టాపిక్ తెలుసుకుందామా? ఫ్రిజ్కు పువ్వులు పెట్టండి. ఫ్రిజ్లు బీరువాల్ లాంటి వాటికి అందంగా పెట్టుకునేందుకు బొమ్మలు, డిజైనర్లతో రకరకాల మ్యాగ్నెట్లు దొరుకుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వాటిల్లో అందమైన పువ్వులు, రెమ్మలు అమర్చేలా మ్యాగ్నెటిక్ ఫ్లవర్ వేజ్లు వస్తున్నాయి. ఈ రకం అయస్కాంతాల్లో గాజుతో చేసిన చిన్న పరీక్షణాలిక లాంటి నిర్మాణం ఉంటుంది. అందులో నీళ్లు పోయవచ్చు. దీనివల్ల మనం పెట్టిన పూరెమ్మలు కూడా చాలాసేపు తాజాగా ఉంటాయి. సాధారణ ఫ్రిజ్ మ్యాగ్నెట్ల కన్నా ఎక్కువ అయస్కాంతాలు ఇందులో ఉంటాయి. మరి ఇంకొక టాపిక్ తెలుసుకుందామా? వంగే గిన్నె అంటండి. ఏంటో మరి తెలుసుకుందామా? ఉప్మాలో రవ్వ పోసేటప్పుడో, గిన్నెల్లోంచి పిండి వంపేటప్పుడో పక్కకు పడిపోతుంటాయి. కేక్ మిక్స్ను కేక్ టిన్లలో పోయాలన్నా గిన్నె అంచు వెంట కారిపోతుంది. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేలా కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి పించ్ టు పోర్ సిలికాన్ బౌల్స్. ఈ గిన్నెల్లోంచి మరో గిన్నెలోకి పదార్థాన్ని మార్చాలనుకున్నప్పుడు వీటిని కాస్త దగ్గరికి నొక్కితే చాలు, చక్కగా దారగా పదార్థాలు మరో గిన్నెలోకి పడిపోతాయి. కూరగాయ ముక్కలు, గింజల్లాంటి వాటికి ఇవి పనికొస్తాయి. మైక్రో ఓవెన్లో వాడుకునేందుకు వీలుగా ఈ తరహా గిన్నెలు మార్కెట్లో ఉన్నాయి. లిజనర్స్ మరి విన్నారు కదండి, మరి రేపు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సర్జేట, పూర్తిగా పళ్ళు నిల్వరికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో ఇస్నో 90.4. వెల్కమ్ టు మాస్త్ టైం పాస్. లిజనర్స్, మరి మీతో ఈరోజు మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా, మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికీలో వచ్చేస్తాను. ఆంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇస్నో 90.4.
2: ముక్కు దిబ్బడా, గొంతు సమస్య?
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
4: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
4: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
4: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
4: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
4: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: After a short break, welcome to Mast Time Pass. లిజనర్స్, మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.

హలో అండి, ఆ కాల్ అయితే కట్ అయిందండి. ఈలోపు మీరు ఒక మంచి సాంగ్ అయితే వినేయండి.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాము నరేంద్రారెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు నేను ఒక పొడుపు కథ అయితే వచ్చేసానండి, మరి అడగమంటారా?
1: అడగండి మేడం.
0: శాఖలు ఉన్న ఆకులు లేనిది ఏంటది?
1: మేడం,
0: శాఖలు ఉన్న ఆకులు లేనిది ఏంటది?
1: శాఖలున్న ఆకులు లేనివే.
0: అవునండి.
1: అంటే చెట్టా లేదన్న జంతువా మేడం? క్లూ ఇవ్వండి మేడం.
0: మరి చెప్తే ఆన్సర్ తెలిసిపోతుంది కదా.
1: అంతేనంటారా?
0: అవునండి.
1: శాఖలున్న ఆకులు లేనివి
0: ఏంటి?
1: మేకల మేడం.
0: ఆన్సర్ అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తానండి.
1: ఓకే మేడం, ఐడియా వస్తే మళ్ళీ కూడా చెప్తాను మేడం ఫోన్ చేసి.
0: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? ఈరోజు చెన్న కేశవ రెడ్డి.
0: ఆ మూవీ నుండి?
1: నీ కొప్పులో నా మల్లె తోట అనే పాట మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పోలయ్య గారికి, మాణిక్యాలరావు గారికి, మందార త్రిమూర్తులు గుప్తా గారికి, బ్రహ్మయ్య గారికి నా తరపున హాయ్ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చెన్నలూరు పండించి మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి రోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: ఆ విన్నా మేడం.
0: దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
1: బ్యాంక్ అనుకుంటా. బ్యాంక్ అనుకుంటున్నాను మేడం.
0: ఓకేనండి, మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం.
0: మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: పవిత్ర బంధం నాగేశ్వరరావు పాత సినిమా.
0: ఆ మూవీ నుండి
1: పచ్చబొట్టు చెదిరి పోదులేని సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు తిమ్మత్తుల గుప్తా గారికి, మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మస్తాన్ బాయ్ గారికి, మా బామర్ది సోమనాథం జనార్దన్ గారికి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంకాలం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాడు నుంచి. మస్తాన్ బాషా మేడం, బాగున్నారు మేడం?
0: బాగున్నాం బాషా గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: పొడుపు కథ మేడం, అది సరిగ్గా సిగ్నల్ రాలేదు, ఒకసారి చెప్పండి మేడం.
0: శాఖలు ఉన్నా ఆకులు లేనిది ఏంటది?
1: ఏంటి మేడం?
0: శాఖలు ఉన్నా ఆకులు లేనిది ఏంటది?
1: అది బ్యాంకులు మేడం.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తానండి.
1: పర్లేదు మేడం, మనం చెప్పేదే కరెక్ట్ కావాలి, ఏం లేదు. చాలా సంతోషంగా ఉంటది విష్ణు ఎఫ్ఎం తో మాట్లాడాలంటేనే మాకు.
0: మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి.
1: మేడం
0: చెప్పండి.
1: ఒక్క సెకండ్ మేడం, చెప్పేస్తున్నా. మేడం ఒక్క సెకండ్ మేడం, చెప్పేస్తున్నా.
0: ఓకేనండి.
1: ఏమనుకోవాలి.

0: నేను రాసి పెట్టుకున్నాను మేడం. ఇది ప్రేమికుడు సినిమాలో నుంచి.
1: ఆ మూవీ నుంచి సాంగ్ ఏంటండి?
0: అందమైన ప్రేమ రాణి.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: ఉన్నారు మేడం మా ఫ్రెండ్స్.
1: హలో
0: ఫ్రెండ్స్ మేడం, ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భయ్య గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, తర్వాత పూజారి ధనుంజయ్ గారు, అశోక్ గారు, ఖాజాభాయ్ గారు, తర్వాత అదే మేడం బిజిలీ వెంకటేష్ గారు, మా ఫ్రెండ్స్ అందరి కోసం, ఇంటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం.
1: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, పేరు లక్ష్మయ్య, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మాట్లాడుతాం మేడం. లక్ష్మయ్యను.
0: ఎలా ఉన్నారు లక్ష్మయ్య గారు?
1: బాగున్నాం మేడం, అందరూ మంచిగున్నాం మేడం, మీరు మంచిగా కోరుకుంటున్నా మేడం.
0: చాలా చాలా ధన్యవాదాలండి మీ అభిమానానికి.
1: మంచిది మేడం.
0: మరి ఈ రోజు నేను ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: కొంచెం చెప్పండి మేడం ఒకసారి.
0: శాఖలు ఉన్న ఆకులు లేనిది ఏంటది?
1: శాఖలు ఉన్న ఆకులు లేనిదే.
0: అవునండి.
1: తెలుసులేదు మేడం. శాఖలు లేనిదే, ఉన్న ఆకలి లేనిది.
0: ఏమనుకుంటున్నారు
1: మేడం? ఏమన్నా చెప్పండి మేడం, తర్వాత మేడం.
0: ఓకేనండి. మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? వెంకటేష్ సినిమా మేడం, వెంకటేష్ది, అజయుడు.
0: ఆ మూవీ నుండి?
1: శత్రువు మేడం, శత్రువు, శత్రువు.
0: ఓకేనండి. ఆ మూవీ నుంచి ఏం ప్లే చేయమంటారు?
1: పొద్దున్నే పుట్టింది చందమామ, పొద్దున్నే.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారు?
1: మేడం, మా మిత్రులు మేడం, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్లో ఉంటారు మేడం ఇద్దరు, వెంకటేష్ గారు, బాలాజీ గారు, పులిపాటి వెంకటేష్ గారు, బాలాజీ గారు. తర్వాత సాతాపల్లో ఉంటాడు మేడం నాయశెట్టి గారు. ముఖ్యంగా మేడం మా కర్నూలులో ఉంటాడు మేడం బ్రహ్మయ్య గారు. నలుగురు హాయ్ మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హాయ్ అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తనుజ, తాడేపల్లిగూడెం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను.
0: తనుజ గారు ఎలా ఉన్నారండి?
1: నేను బాగున్నానండి, నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టమండి.
0: థ్యాంక్స్ అండి. మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నానండి.
0: ఆన్సర్ ఏమైంటుంది అనుకుంటున్నారు?
1: బ్యాంక్ అనుకుంటున్నాను.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో చెప్తాను.
1: సరేనండి.
0: ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: కూలీ మూవీ నుండి మోనికా సాంగ్ వినాలనుకుంటున్నాను.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నాం పుల్లన్న గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: ఆరోగ్యంగా ఉండదు మేడం గారు, మీరు బాగుండాలని నా ఆశయ మేడం గారు.
0: మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి.
1: మేడం గారు శాంతి నివాసం మేడం గారు చిత్రము,
0: ఆ మూవీ నుండి
1: కలనైనా నీ వలతే అనేది అనే పాట లీలమ్మ బాడింటది మేడం గారు.
0: ఓకేనండి,
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: మరి రోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: కరెక్ట్ మేడం, మీరేం అడుగుతున్నారు? మీరే మీ నుంచి జవాబు వచ్చింది మేడం గారు లాస్ట్ ఇయర్లోను.
0: ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మామూలుగా?
1: ఏది మేడం గారు ఇంకొకసారి చెప్పండి మేడం గారు.
0: శాఖలు ఉన్నా ఆకులు లేనిది ఏంటది?
1: శాఖలు ఉన్నాయా?
0: ఉన్నాయండి.
1: సరేనండి, మీరే చెప్పండి మేడం గారు.
0: ఓకేనండి, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం, కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఓకేనండి, మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
1: హలో మేడం, నమస్తే. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి ఈ రోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నానండి.
0: ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
1: సంస్థలు.
0: సంస్థలు అనుకుంటున్నారా?
1: అవునండి, శాఖలు జన్ఐటీ సంస్థలు అంటారు మేడం.
0: ఓకేనండి, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
1: మేడం
0: చెప్పండి.
1: మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, పిన్ని బాబాయ్ గారులకు, వెంగరాజు గారికి హాయ్ చెప్పరా?
0: మీరు అడిగిన వారందరికీ పెద్ద హాయ్ అండి.
1: ఓకే అండి. ఎన్ఎస్ ఫోర్ లో నుంచి ఏదో ఒక రూట్ అనే సాంగ్ ఉంది కదా మేడం.
0: ఏ మూవీ అండి?
1: ఎన్హెచ్ ఫోర్.
0: ఓకేనండి.
1: నెక్స్ట్ ఫోర్ లో నుంచి ఏదో ఒక రూట్. మా పిన్ని బాబాయ్ గారికి హాయ్ చెప్పండి ప్రత్యేకంగా.
0: మీ పిన్ని బాబాయ్ గారికి హాయ్ అండి.
1: పవన్ గారి కోసం మేడం ఈ సాంగ్ అయితే. మేడం కొంచెం కాలర్స్ ని కొంచెం టైం తగ్గించమని చెప్పండి మేడం. చాలా సేపు మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఎక్కువ మంది ఇంతకుముందు చాలా మంది వేసేవాళ్ళు.
0: ఓకేనండి.
1: దొరకట్లేదు.
0: మరి మీరు కోరుకున్నట్టే ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
3: చలచలని కూల్ కూల్ గుడ్ ఈవినింగ్ అండి.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాలజీ, నేను ఆకివీడు, వెస్ట్ గోదావరి.
2: మీ పేరేంటండి?
3: మాలజీ అండి.
2: బాలాజీ గారు ఎలా ఉన్నారండి?
3: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
3: యువర్ గుడ్ నేమ్?
2: సౌమ్య అండి.
3: సౌమ్య గారు, నేను ఓల్డ్ ఆడిన అండి, ఎప్పటి నుంచో గత మన 2004-2005 అప్పటి నుంచి, ఈ మధ్యకాలంలో కొంచెం చేయడం కుదరట్లేదు.
2: అవునా?
3: అసలు అప్పుడు యాంకర్స్ ఇప్పుడు సంబంధమే లేదు, చాలా మంది మారిపోయారు. ప్రోగ్రామ్ పేరు కూడా మారిపోయింది అప్పుడు, పాటల పల్లకి.
2: అవునా అండి, ప్రోగ్రామ్ పేరా?
3: అప్పట్లో పాటల పల్లకి.
2: ఓహో.
3: మేము అప్పుడు ఓన్లీ రేడియో ద్వారా వినేవాళ్ళం. అసలు మాకు భీమవరానికి ఆకివీడికి సిగ్నల్ ప్రాబ్లం చాలా వచ్చింది, లాంగ్ డిస్టెన్స్ లో సిగ్నల్ కూడా వచ్చింది కదా, బిల్లింగ్ పైకి ఎక్కి రేడియో పెట్టుకుని వినాల్సి వచ్చేది ఆ రోజుల్లో.
2: అవునా అండి, ఇప్పుడు యాప్ వచ్చేసింది, యాప్ లో వినొచ్చు.
3: అవునండి, ఇప్పుడైతే స్టేట్ వైడ్ గా చక్క చాలా మంది చాలా

0: జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారు అన్ని వింటున్నా, హ్యాపీ అనిపిస్తుంది.
1: మీరు అలుమ్నియా అండి?
0: ఏదండి,
1: మీరు అలుమ్నియా, కాలేజ్ అలుమ్నియా?
0: కాదండి కాదు, నేను ఇక్కడ మన భీమవరం కలెక్టరేట్ లో జాబ్ చేస్తాను, బ్లైండ్ నేను.
1: ఓహో,
0: డిజేబుల్ కోఆర్డినేటర్ గా హ్యాండిక్యాప్ ఇస్తామని చూస్తూ ఉంటాను.
1: ఓకేనండి.
0: అది మన లిజనర్స్ అందరికి, ఎస్పెషల్ గా మన భీమవరం ఆకివీడు ఇందాక తడపులు చేశారు వారికి సంబంధించి ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా. ప్రేమించు పిల్లాడు మూవీ నుంచి గోపమ్మ చేతులు గోరు ముద్దని సాంగ్ ఉంది.
1: ఓకేనండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్తారా?
0: ఎగ్జాక్ట్లీ నేనైతే బ్యాంక్ అనుకుంటున్నానండి.
1: ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను, వినండి మరి.
0: ఓకే అండి. అలాగే మనం భీమవరం లో ఉంటారు పిన్ని బాబాయ్ గారు, వాళ్ళకి స్పెషల్ గా హాయ్ చెప్పండి.
1: మరి మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బాగున్నారా మేడం గారు?
1: మేము కూడా చాలా బాగున్నామండి.
0: ఇప్పుడు బాగుండాలండి, చెప్పండి.
1: మరి ఈ రోజు ఒక పొడుపు కథ అడిగాను, దానికి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
0: ఏంటండి పొడుపు కథ?
1: శాఖలు ఉంటాయి కానీ ఆకులు ఉండవు, ఏంటది?
0: శాఖలంటే అండి సంస్థలండి. సంస్థలు అంటే తపాలా సంస్థ అని, బ్యాంకింగ్ అని.
1: ఓకేనండి, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
0: చెప్పండి లాస్ట్ లో.
1: మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: 143 అండి, 143 మూవీ నుంచి రా రాగమై.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, స్పెషల్ గా ఉమ్మ మహేశ్వర్ గారికి, స్పెషల్ స్పెషల్ గా మీకు.
1: ఓకేనండి, మీరు కోరుకున్న వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లిజనర్స్. మరి ఈరోజు అయితే మనం మంచి మంచి కబుర్లు చెప్పేసుకున్నాం, ఇంకా బోలెడ్ సాంగ్స్ని ప్లే చేసేసుకున్నాం కదండి. మరి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియోస్ను 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், வெல்கம் டு டாலிவுட் டாக்கிஸ். హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 హరికాన్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో నివేద పేత్రాజ్ తో పాటు డింపుల్ హయాతి కూడా ఓ ప్రత్యేక పాత్రలో అలరించనున్నట్లు సమాచారం. దీంట్లో వీళ్ళిద్దరూ కీలక సన్నివేశాలతో పాటు ఓ గీతంలో కనిపించనున్నారని, ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ హైదరాబాద్ లో సిద్ధం చేసిన ఓ ప్రత్యేక సెట్ లో చకచకా సాగుతోందని తెలిసింది. వెంకటేష్ ఇందులో చిట్టుబాబు అనే పాత్రలో సందర్శనున్నారు. దీన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ అమ్మాయి గురించి తెలుసుకున్న కొద్దీ మరింతగా నచ్చేస్తోంది అంటూ ముచ్చట పడిపోయాడు అబ్బాయి. అదే అమ్మాయితో ప్రేమ ప్రయాణం మొదలయ్యాక ఏం జరిగింది, ఆ అబ్బాయి ఎలాంటి పరిణామాలను చవి చూడాల్సి వచ్చిందో తెలియాలంటే మై లేడీ చూడాల్సింది. రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. మధుమిత సర్కార్ హీరోయిన్, ప్రశంకర్ దర్శకుడు, ఇంద్రజ, సురేష్, సత్య కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టీజర్ ను విడుదల చేశారు. క్రిష్, ఆశ, రూప అనే ముగ్గురు మధ్య సాగే ఓ ప్రేమ కథతో రూపొందిన చిత్రం అని టీజర్ చాటుకుంటుంది. ఆసక్తికరమైన నేపథ్యంలో సాగే కథ ఇదని, ఇప్పటి వరకు విడుదలైన పాటలు ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి.
2: మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఈ దసరాకి రణబాలిగా ప్రేక్షకులు పలకరించనున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన రష్మిక జంటగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఆర్నాల్డ్ వాస్ లు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలియజేసింది. ఇది 1854-1878 నాటి బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా. విజయ్ ఇందులో ఓ శక్తివంతమైన యోధుడి పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం 16th October థియేటర్లోకి రానుంది. తమిళ హీరో అజిత్ కుమార్, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కాంబోలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విజయం తర్వాత వీరిద్దరూ డేర్ డెవిల్ సినిమా కోసం చేతులు కలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఏడాదిగా అజిత్ రేసింగ్ లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. తాజాగా డైరెక్టర్ అధిక్ ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన కబుర్ను వినిపించారు. నవంబర్ 2 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు పంచుకున్నారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
2: మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మన టార్గెట్ పండగరా, అప్పటిదాకా ఎవరికి సెలవులు లేవు అంటూ కాకా టైటిల్ గ్లిమ్స్ తోనే ఈ చిత్ర విడుదలపై స్పష్టత ఇచ్చేశారు హీరో చిరంజీవి. సంక్రాంతి బరిలో సందర్శిస్తున్నట్లు తెలియజేస్తూ జనవరి 13న వస్తున్నామని విడుదల తేదీని కూడా చెప్పేశారు. అయితే ఇది వాయిదా పడనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ మూవీ టీం విడుదల తేదీపై మరోసారి స్పష్టతనిచ్చేసింది. ఈ సినిమా సంక్రాంతికే వస్తుందని, విడుదల తేదీలో ఏ మార్పు లేదని తెలియజేసింది. అంతేకాదు తొలి పాటను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మరోవైపు ఈ సినిమాలో చిరు సరసన స్నేహ నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి కూతుళ్ల అనుబంధాలతో ముడిపడిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరు రెండు కోణాల్లో సాగే పాత్రలు అలరించనున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. థియేటర్ లో ప్రేక్షకులకు మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ది పారడైజ్ అన్నారు హీరో నాని. ఆయన కయాదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదేలా తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మోహన్ బాబు ఒక కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, మేము ఓ మంచి కథని బలమైన భావోద్వేగాలతో అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాం. నా కెరియర్ లో నేను చాలా కష్టపడి చేసిన చిత్రం ఇది. దీనిపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఇది థియేటర్ లో ఒక క్రేజీ రైడ్ లా అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను అంతా నాని అని పిలుస్తున్నారు, కానీ ఈసారి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు జడల్ అనే పేరుతో పిలుస్తారు. నిజంగా జడలతో షూటింగ్ చేయడం చాలా కష్టం, కానీ మహిళలు జీవితాంతం ఆ జడలతోనే ఉంటారు. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. కయాదు ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు. ఆ పాత్రకు తను 100% న్యాయం చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ఓదేలా, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
2: మరి విన్నారు కదా లిజనర్స్, ఇదే ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: మరి వాళ్ళ థిన్మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ తో అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటే ల్యాండ్ కీప్ లిసనింగ్ టు రేడియో విజన్ 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే కనుల చాటు ఫ్రమ్ ద మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. నాగశౌర్య అండ్ మాళవికా నయ్యర్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే కళ్యాణి మాలిక అందించగా, జోషి అండ్ లిప్స్ గా కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే లక్ష్మీ భూపల అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

FM 90.4. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు తిన్మార్. సో లిసనర్స్,

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే సంజావన్ ఫ్రమ్ ద మూవీ హంతి శర్మకి దుల్హాని. వరుణ్ ధావన్, ఆలియా భట్ లీడ్స్ నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే జావద్ అహ్మద్ అండ్ షరీఫ్ అందించగా, అర్జత్ సింగ్ అండ్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అహ్మద్ అండ్ కుమార్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే మన బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ ఏంటంటే దీవరా ఫ్రమ్ ద మూవీ బాహుబలి. ప్రభాస్ అండ్ తమన్నా భాటియా లీడ్ రోల్స్ కు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే MM కిరవాణి అందించగా, రమ్య అండ్ దీపు కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే రామ్ జోగయ్య శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రావే హిందీ సాంగ్ అంటే జాలిమా ఫ్రమ్ ద మూవీ రేస్. షారుఖ్ ఖాన్ అండ్ మహీరా ఖాన్ లీడ్ రోల్స్ కో నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే జామ్ సైడ్ బృందం అందించగా అజిత్ సింగ్ అండ్ హర్షదీప్ కౌర్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు

0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: நினைச்சுண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன். டைகர் கா ஹுக்கும்.

0: टाइगर का हुक्म अर्थमयता राजा।
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ ఏంటంటే నువ్వలా నవ్వకల ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి. ప్రభాస్ అండ్ త్రిష లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కేఎస్ చిత్ర కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిరివనల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: So listeners, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే హమ్ మే గలత్ ఫ్రమ్ ద మూవీ లవ్ ఆజ్కల్. కార్తిక్ కరణ్ అండ్ సారా అలీ ఖాన్ లీడర్స్ కు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజయ్ సింగ్ అండ్ శాశ్వత్ సింగ్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿವಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
3: ಉತ್ತರ ಕೋಸ್ತಾಲೋ ಗತ 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
5: సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబే మన లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే బహుశా ఓ చంచల ఫ్రమ్ ద మూవీ వరుడు. అల్లు అర్జున్ అండ్ భానుశ్రీ కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మణి శర్మ అందించగా, సోను నిగ్మ, శ్రేయ ఘోషల్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సుధారామమూర్తి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లిసనర్స్ విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చని అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ ఎయిట్ ఇండియో రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.